శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 11వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శుభోదయం

0: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
1: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
0: యువజనుల కై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
0: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకర శాత పద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

తేతి తవ పాణి తల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వగరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కృషితో నాస్తి దుర్భిక్షం ఈ అంశం గురించి శ్రీ పి సిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు చాలామంది పెద్దలు. కృషి ఉండాలి, మరియు దైవంపై కూడా విశ్వాసం ఉండాలి. కృషితోనే ఏదైనా సాధించగలమని చెప్పే ఈ సూక్తి కొండంత ఆత్మబలాన్ని మనిషికి ఇస్తుంది. కృషి ఉంటే మహర్షులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు వెలుగై మానవ జాతికి ఇలవేల్పులవుతారు. దైవానుగ్రహం అనేది విశ్వాసం. దైవంపై నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే కార్యం సఫలమవుతుందని అనేక మంది భక్తుల నమ్మకం. దైవాన్ని ముక్తి కోసమో దర్శన భాగ్యానికో పూజించేవారే భక్తులు కాదు, కార్యార్థులు భక్తులే. ఇహపరాలు భగవంతుని ఆధీనమని భక్తుల విశ్వాసం. కృషితో ఎదిగిన వారున్నారు, అంతకు మించి ఎంతో కృషి చేసినా ఓడిన వారున్నారు. గెలుపుకు కృషి అత్యావశ్యకమైనా ఇందుకు పరిస్థితులు అనుకూలించాలి. ఇదే దైవానుగ్రహం. పరిస్థితులు అన్నివేళలా మనకు సానుకూలంగా ఉంటాయనుకోవడం అవివేకం. వాటిని అధిగమించగలమని అనుకోవడం అంతకన్నా అవివేకం. ఎంత శ్రమించి సాధించినా అది దైవకృపేనని భావించకపోతే మనిషి జీవితం పరాజయం అవుతుంది. గెలుపు నుంచి అహం పుట్టి ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందుకే మన అంతరిక్ష ప్రయోగములు జరిపినప్పుడు, అవి విజయవంతమైనప్పుడు మన భారతీయ శాస్త్రవేత్తలైన విక్రమ్ సారాభాయ్ గాని, సతీష్ ధావన్ గాని, శివన్ గాని వారి కృషితో పాటు దైవంపై విశ్వాసం పెంచుకుని ఎటువంటి అహంకారం ప్రదర్శించకపోవడం వారి విజ్ఞతకు నిదర్శనం. తన కృషితో అన్ని విజయాలు సాధించానని ఎవరినీ లక్ష్య పెట్టకపోవడం, మాట తోలడం, ఎవరు చెప్పినా వినకపోవడం, తాను అనుకున్నదే సరైనదని భావించడం, వ్యతిరేక భావాలను సహించలేకపోవడం, చిన్న

0: పొరపాటుకే ఇతరులపై తీవ్రంగా స్పందించడం, ఇలా ఎన్నో దుర్గుణాలకు అహం తెచ్చిపెడుతుంది. వాదనలో తనదే పైచేయి కావాలని అనుకోవడం, తెలియని ముండితనం, పంతాలు, పట్టింపులకు అహంకారమే ముడి పదార్థమని చెప్పుకోవచ్చును. అహాన్ని ఆదిలోనే తుంచాలంటే గెలుపును దైవకృపగా భావించాలంటారు. శ్రీ మదాంధ్ర మహాభారతంలో పాండవులు తమ గెలుపునకు శ్రీకృష్ణ పరమాత్మయే కారణమని, అతని కృపా కటాక్షములే తమకు గెలుపునిచ్చాయని తలిచారు. కానీ యుద్ధంలో గెలిచామని ఏ విధమైన అహంకారము పాండవులు ప్రదర్శించలేదు. తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి ప్రపంచ నియంత అయినా నిష్ప్రయోజనమే. ఏదో రోజు అన్నీ కోల్పోతాడు. ఉదాహరణకు నెపోలియన్, అలెగ్జాండర్, హిట్లర్ లాంటి నియంతలు అహంకారంతో చరిత్రలో అప్రతిష్ఠ పాలైనారు. దైవానుగ్రహంతో మన కృషి ఫలించిందంటే కాదు, అలా అనుకున్నా సరిపోదు. దైవాన్ని దృఢంగా విశ్వసించాలి. అహానికి విరుగుడు దైవ భావనని గుర్తించి మన పెద్దలు, పూర్వీకులు, బాల్యం నుంచే పిల్లలందరి చేత దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి ఇటువంటి శ్లోకాలను పాఠశాలలో ప్రార్థన చేయించేవారు. ధార్మిక వాతావరణంలో పిల్లలను పెంచేవారు. పసిపిల్లల మనసులు పసిడి మనసులు, అవి ఎంతో విలువైనవి. సద్భావనలు అనే విత్తనాలు వారి లేత మనసులో నాటాలి. కొత్త సంస్కారాలు ఎదిగిన పిల్లల మనసులో పుట్టవు. ఎదిగిన బుద్ధి తర్కాన్ని ఇష్టపడుతుంది. భక్తిరహితమైన తార్కిక భావాలు నాస్తికులను చేస్తాయి. అందుకే తార్కిక భావాలు భక్తికి తోడైతే జ్ఞానం పుడుతుందంటారు. ప్రహ్లాదునికి పసితనంలోనే జ్ఞాన వైరాగ్యాలు అలవడ్డాయి. ఇది మనకు విదితమే. పెరిగే జాజితీగకు కర్రను ఊతగా జోడించి అది పాకే దిశను నిర్దేశం చేస్తారు. అలాగే దైవమనే కర్రను కృషికి జత చేస్తే మనిషి సవ్యంగా ఎదుగుతాడు. అప్పుడు అహం అదుపులో ఉంటుంది. ఇది మనం దైవంపై విశ్వాసాన్ని చూపించాలి కృషితో పాటు.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కృషితో నాస్తి దుర్భిక్షం ఈ అంశం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనిముచ్చట్లు ఈనాటి చేనిముచ్చట్లు కార్యక్రమంలో ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం వివరాలు వింటారు.

0: ప్రస్తుతం వాణిజ్యపరంగా ప్రత్తి మిరప ఎక్కువగా సాగుబడిలో ఉంది. ప్రధానమైనటువంటిది వాణిజ్య పంట ప్రత్తి. ఈ ప్రత్తిలో ముఖ్యంగా ఖరీఫ్లో వేసుకునే రైతులు ఎలాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలి, ఎటువంటి రకాలు వేసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది, నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెదర్విడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారు మన ముందున్నారు. వారి ద్వారా రైతు సోదరులకు సమగ్రమైన సమాచారం అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, మరి ప్రస్తుత తరుణంలో ఖరీఫ్లో ప్రధానంగా వాణిజ్య పంట ప్రత్తి. ఈ ప్రత్తి పంటను తెల్ల బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రత్తిలో మంచి దిగుబడులు తీసుకోవాలి, నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలి, అధిక దిగుబడులు తీసుకోవాలి అంటే ఎటువంటి సమగ్ర యాజమాన్య విధానాన్ని అనుసరించాలంటారు?
1: ప్రత్తిని వాడుక భాషలో తెల్ల బంగారం అని కూడా అంటారు. పత్తి పంటకు వచ్చేసరికి విత్తన మోతాదు 3 నుంచి 4 కేజీలు ఎకరానికి విత్తుకోవచ్చు. అలాగే పత్తి పంటని విత్తే ముందు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బెండజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా, కేజీ విత్తనానికి శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల విత్తనం నుంచి వచ్చేటటువంటి పురుగులు మరియు తెగుళ్ళని అరికట్టుకోవచ్చు. అలాగే పత్తి పంటలో విత్తనం వేసుకునే ముందుగా పశువుల ఎరువును 4 టన్నులు ఎకరాకి, అలాగే మట్టి నమూనా పరీక్షలో ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి.
0: ఖరీఫ్లో నీటి కొరత ఎక్కువగా ఉంది కదా, ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, ముఖ్యంగా ఎలాంటి నీటి తరులు ఈ ప్రతి పంటకు అందించాల్సి ఉంటుందంటారు?
1: పత్తి పైరు ఎక్కువగా నీటిని తట్టుకోలేదు కనుక నీటి తడులు ఎక్కువగా అవసరం లేని పంట పత్తి పంట. భూమిలో ఉన్న తేమను బట్టి 20 నుంచి 25 రోజులకోసారి నీరు పెట్టుకోవచ్చు. అలాగే ప్రత్తిలో నీటి ఎద్దడి కీలక దశలైనటువంటి పూత కాయవృద్ధి దశల్లో నీరు పెట్టుకోవాలి. ఖరీఫ్లో 2-3 తడులు సరిపోతుంది. అలాగే రబీలో వేసుకున్నట్లయితే 6 తడులు అవసరపడుతుంది.
0: ఏ పంటలో అయినా అధిక దిగుబడులు సాధించాలి అంటే మరి సమగ్ర యాజమాన్యంలో భాగంగా ఈ కలుపు తీతలు కూడా చాలా ముఖ్యమైనవి. కలుపును ఏ విధంగా తీసుకుంటే పంట దిగుబడి ఎక్కువ

0: వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కలుపు తీతలు అశ్రద్ధ చేస్తే పంట కూడా గిడసబారిపోయి ప్రధాన పంటకు అందించేటువంటి పోషకాలు కూడా కలిపే తీసేసుకుంటుంది. దీంతో తెగుళ్లకు కలుపు ఆవాసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలుపును అదుపు చేసుకొని మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉందంటారు?
1: విత్తనం విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ లేదా పెన్నిమితాలిన్ మందులను విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన 25 నుంచి 35 రోజులకి అంతర్కృషి చేసుకున్నట్లయితే కలుపును అరికట్టుకోవచ్చు. అదేవిధంగా గడ్డి జాతి మొక్కల నివారణకి క్విజెలోఫాస్ ఇథైల్ అలాగే వెడల్పాటి ఆకులు కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే పైరిథయోబ్యాక్ సోడియంని కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా పత్తి విత్తిన 25 నుంచి 30 రోజులకి అంతర్కృషి చేసుకోవడం వలన కలుపుని అదుపులో ఉంచుకోవచ్చు.
0: ప్రత్తిలో మనం గమనిస్తే కొమ్మల మీద రెమ్మల మీద ఈ సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తూ ఉంటాయి. దానిని తెగులుగా భావించి రైతులంతా కూడా ఘాడత కలిగిన మందులు పిచికారీ చేస్తుంటారు. ఈ సూక్ష్మధాతు లోపాలని సవరించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోపాలు కనిపించినప్పుడు దాని లక్షణాలు ఆకుల మీద ఏ విధంగా ఉంటాయంటారు?
1: మనకి ముఖ్యంగా పత్తి పంటలో మెగ్నీషియం, జింక్, బోరాన్ వంటి సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మెగ్నీషియం లోప లక్షణాలు చూసుకున్నట్లయితే ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుగా మారిపోతాయి. ఆకు ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండిబారి రాలిపోతాయి. సాధారణంగా ఈ లోపం పొటాష్ ఎక్కువగా ఉన్న నేలల్లో కనిపిస్తుంది. మెగ్నీషియ లోప నివారణకి మెగ్నీషియం సల్ఫేట్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే లోపాన్ని తగ్గించుకోవచ్చు. జింకు లోప లక్షణాన్ని చూసుకున్నట్లయితే ఈ ధాతు లోపం మొక్కలో లేత మరియు మధ్య ఆకుల మీద మాత్రమే కనిపిస్తుంది. ఆకుల ఈనెల ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య మాత్రం పసుపుపచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కనుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింకు లోపం ఉన్న నేలల్లో ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో వేసుకోవాలి లేదా జింక్ సల్ఫేట్ని నీటికి కలిపి మొక్కల మీద లోప లక్షణాన్ని గమనించినప్పుడు 2 సార్లు పిచికారీ చేసుకోవటం వల్ల జింకు లోప లక్షణాన్ని సవరించుకోవచ్చు. ఇకపోతే బోరాన్ లోప లక్షణాలు, ఈ సూక్ష్మ పదార్థ లోపం ఉన్నప్పుడు పూల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై లోపలికి ముడుచుకొని పోతాయి. ఆకుల కాడలు ఒకే రీతిన ఉండక కొంత పల్చగా ఉండి అక్కడక్కడ నల్లటి వలయాలు ఏర్పడటం గమనించవచ్చు. ఈ లోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోయి చిన్న కాయలు రాలిపోవటంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్ళు కూడా ఏర్పడతాయి. కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి కాయ పెరిగే దశలో ఒక్కసారి నిలువుగా కాయ మీద పగుళ్ళు ఏర్పడతాయి. సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లోనూ వర్షాభావం మరియు అధిక వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో మనకి బోరాన్ లోప లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. బోరాన్ లోప నివారణకి పైరు వేసిన 60 నుంచి 90 రోజుల తరువాత లీటర్ నీటికి బోరాక్స్ 2 సార్లు పిచికారీ చేసుకోవటం వలన బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. అలాగే మనకి పత్తి పంటలో జీవన ప్రక్రియ సంబంధిత రుగ్మతలు కనిపిస్తూ ఉంటాయి. దీనివలన పూత పిందె ఎక్కువగా రావటం గమనిస్తూ ఉంటాము. ప్రతి పంటలో దాదాపు 60 నుంచి 70% వరకు పూత పిందె రావటం అనేది జరుగుతుంది. అలాగే అధికంగా రొట్ట పెరగడం కూడా గమనించవచ్చు. సాగునీటి వసతి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అలాగే అధిక వర్షపాతం అలాగే నత్రజని ఎరువుల అధిక మోతాదులో వాడటం వలన కొమ్మలు మరియు కాయ కొమ్మలు ఏర్పడటం, మొక్కలో తయారయ్యే పిండి పదార్థాలు ఎక్కువ భాగం ఈ కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూతాపిందెల కాయలు రాలడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పూతాపిందె ఏర్పడకపోవటం వలన రైతులకి దిగుబడి తగ్గుతుంది. కనుక సైకోసెల్ని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలో అదనపు శాఖ పెరుగుదల తగ్గి మొక్కలో తయారైన పిండి పదార్థాలు పూత పిందె అభివృద్ధికి ఉపయోగపడటంతో పాటు పూత పిందె రాలడం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే పక్వానికి రాకముందే ఆకులు వడిలి రాలిపోతూ ఉంటాయి. దీన్ని సవరించుకోవటానికి 20 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ప్రతి పంట కాయదశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. ప్రతి పొలం నీటి ముంపుకు గురైనప్పుడు పూతాపిందె కాయ రాలటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీనికి తగు యాజమాన్య చర్యలు సకాలంలో చేపట్టకపోతే పూతాపిందె రాలటం ఎక్కువ అవుతుంది. కనుక పత్తి పంట నీటి ముంపుకు గురైనప్పుడు మురుగు నీటిని తీసివేయడంతో పాటు ఎండ ఉన్న

0: సమయంలో 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ను మరియు 20 గ్రాముల యూరియాను లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవడం ద్వారా పూత పిండి రాలటాన్ని తగ్గించుకొని మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే పత్తిలో కంచె పంటలు, అంతర పంటలు, ఆకర్షక పంటలను ఉంచుకోవడం వలన పురుగు మందుల పిచికారీని తగ్గించుకొని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతు పెట్టుబడిని తగ్గించుకొని దిగుబడి పెంచుకొని లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది.
1: పత్తిలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను ఆచరించాలి? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు చైను ముచ్చట్లు కార్యక్రమంలో ప్రత్తిలో సమగ్ర యాజమాన్యం వివరాలు విన్నారు. ఈనాటి చైను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆలిండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కులసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ

0: కోట్లు 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,800 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను.
1: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, విద్యల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకున్న ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి నీట్ సెంటర్లతో పాటు ఈ రోజు కొత్తగా పెట్టే ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు వారి ప్రాథమిక వస్తువులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజుబాక్లోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజుబాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ, ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించింది.

0: రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

0: రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజని స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఈ ఉదయం 7:05, 12:30 సాయంత్రం 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ జనాభా దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం శాస్త్రీయ వైఖరి గురించి శ్రీ పసల భీమన్న గారి ప్రసంగం మరియు ఆలోచన మార్చుకో కథానిక వింటారు. రచన శ్రీ శాకమూరి శ్రీనివాస్. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో రేడియో తరతరాలను కలిపే ధార్మిక మాధ్యమం, ఈ అంశం గురించి తెలుసుకుంటూ సినిమా పాటలు వింటారు.

మరి ఇటువంటి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో రేడియో గురించిన విశేషాలు తెలుసుకుంటూ వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ పరిస్థితి మన బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి టి అరుణ గారి ప్రసంగం. అనంతరం క్షమించు కథానిక వింటారు. రచన శ్రీమతి పి రాజ్యలక్ష్మి. 10:12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. సాయంత్రం 6:11 హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్త.

ప్రసారం 6:30 ప్రసార విశేషాలు 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్ర సాగులో మేలైన యాజమాన్యం చిరుధాన్యాల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి ఇడిపూరు రైతు సేవా కేంద్రం ఎంపీఈఓ శ్రీమతి బి నాగవేణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 తిరిగి 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధుర గీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్ న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస

భారతీయుల భారీ సభను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ధ నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, 3వ నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ధ నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ పల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధ నౌకలైన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికా

0: అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రెండవ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ జనాభా దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం శాస్త్రీయ వైఖరి గురించి శ్రీ ఫసల భీమన్న గారి ప్రసంగం మరియు ఆలోచన మార్చుకో కథానిక వింటారు. రచన శ్రీ శాకమూరి శ్రీనివాస్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఐఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈరోజు నేటి మాట శీర్షికన ప్రపంచ జనాభా దినోత్సవం గురించి తెలుసుకుంటారు. జనాభా ఒక దేశానికి శక్తి, కానీ ఆ శక్తిని సక్రమంగా ఉపయోగించుకోకపోతే అదే భారంగా మారుతుంది. ఎక్కువ జనాభా అంటే ఎక్కువ అవసరాలు. అయితే జనాభాను సమస్యగా కాకుండా మానవ వనరుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ప్రతి యువకుడికి నైపుణ్య అభివృద్ధి, ప్రతి మహిళలకు సమాన అవకాశాలు, ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవలు అందితే జనాభా దేశ అభివృద్ధికి బలంగా నిలుస్తుంది. ఒక బిడ్డ జన్మిస్తే ఓ కుటుంబంలో చిరునవ్వు పుడుతుంది. ఒక తరం ఎదిగితే ఓ దేశ భవిష్యత్తు నిర్మితమవుతుంది. జనాభా పెరగడం అంటే సమస్య కాదు, ఆ జనాభాను సద్వినియోగం చేసుకోకపోవడమే అసలు సమస్య. ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రతి ఏటా 11 జూలై ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాం. 1989లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం దీనిని ప్రారంభించింది. జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పద్ధతులు మరియు వనరుల సద్వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే భావన నేటికి ప్రాముఖ్యతను కోల్పోలేదు. ప్రపంచ జనాభాలో దాదాపు 40% వాటా భారతదేశం మరియు చైనాలో ఉంది. అందువల్ల కుటుంబ నియంత్రణ మరియు జనాభా నియంత్రణపై భారతదేశం ప్రత్యేక దృష్టి పెడుతుంది. జనాభా పెరుగుదల కంటే మానవ విలువల పెరుగుదలే ప్రపంచ శాంతికి, సమగ్ర అభివృద్ధికి నిజమైన మార్గం. మీరింతవరకు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి తెలుసుకున్నారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మోటిమలా సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడువుల తామరా సై బాల్, బురద పుల్లా సై
2: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఇప్పుడు శాస్త్రీయ వైఖరి గురించి శ్రీ పసల భీమన్న గారి ప్రసంగం వింటారు.
4: వైఖరి అంటే ఏదైనా ఒక విషయం ఎడలా వ్యక్తి యొక్క ఆలోచన విధానమే. ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఎడల అతనికి ఇష్టం లేదనుకోండి, అంటే నెగిటివ్ యాటిట్యూడ్, ప్రతికూల వైఖరి అన్నమాట. కనుక ఏదైనా విషయం ఎడల మన యొక్క ఆలోచన విధానాన్నే వైఖరి అంటాం. శాస్త్రీయ వైఖరి అంటే శాస్త్రీయ పద్ధతిని, కార్యకారణ సంబంధాన్ని అంగీకరించే మానసిక వైఖరి అని అర్థం చెప్పుకోవాలి. అంటే ఎవరేం చెప్పినా మూఢంగా నమ్మకుండా రుజువును బట్టి విశ్వసించే మనస్తత్వం, అలాగే ప్రశ్నించే విమర్శించే తత్వం శాస్త్రీయ వైఖరి అన్నమాట. శాస్త్రీయ వైఖరిని బట్టే మన శాస్త్రీయ ప్రవర్తన కూడా ఉంటుంది. ఈ ప్రకృతిలో ఈ జరిగే సంఘటనలన్నీ, ఈ విశ్వంలో ఈ జరిగే సంఘటనలన్నింటికీ కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా కార్యాలు జరగవు, అంటే విశ్వంలో సంఘటనలు జరగవు. అంటే ప్రకృతిలో నియమాలు ఉంటాయి, అంటే ప్రకృతి నియమబద్ధమైనది. ఈ ప్రకృతిలోని నియమాలే మానవుణ్ణి శాస్త్రీయంగా ఆలోచింపచేస్తాయి అన్నమాట. అంటే మానవుడు మౌలికంగా శాస్త్రీయ ఆలోచనాపరుడే, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తి గలవాడే. అయితే కొన్ని కారణాంతరాల వల్ల మానవులు శాస్త్రీయంగా ఆలోచించడం లేదు, అది వేరే సంగతి. కానీ మనిషికి ఈ సమాజానికి ఏది మంచో ఏది చెడో, ఏది సత్యం ఏది అసత్యం, ఏది సబబు ఏది కాదు అని ఆలోచించగల శక్తి మనకుంది. ఆ శక్తిని శాస్త్రం మనకు ప్రసాదించింది. అంచేత శాస్త్రీయ ఆలోచనకి మూలం శాస్త్ర జ్ఞానమే, అంటే సైంటిఫిక్ నాలెడ్జే. అంటే ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగే కొలది మానవుని ఆలోచన కూడా పెరుగుతుంటుంది. అంటే మానవుని శాస్త్రీయ వైఖరి యొక్క పరిధి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇందా చెప్పాను, మానవుడు కొన్ని కారణాంతరాలు అశాస్త్రీయంగా ఆలోచిస్తున్నాడని. అవి ఏమిటంటే సంప్రదాయాలు, మతాలు, మూఢనమ్మకాలు, వ్యవస్థీకృత రాజకీయ సిద్ధాంతాలు, వీటి వల్ల మానవుడు అశాస్త్రీయంగా ఆలోచిస్తున్నాడు. ఈ కారణాలను తొలగిస్తే మానవుడు శాస్త్రీయంగా ఆలోచించగలడు. ఈ అక్షరాస్యత ఉద్యమం దీనికి తోడ్పడుతుంది. అలాగే మానవుడు ఈ శాస్త్రం పెరగడంతో ప్రకృతిలోని ఎన్నో శక్తులను వశపరుచుకున్నాడు. పాతరాతి యుగం నాటి నిర్ణయాలను ఆధునిక మానవుడు పరమసత్యాలుగా అంగీకరించడు. ఆనాడు మన పూర్వీకులు ఈ ఆధునిక విజ్ఞానం తెలియక రాయిని రప్పని మొక్కారు. వాళ్ళ కారణాలన్నీ కూడా అలౌకికానికి సంబంధించినవి, ఈ లోకానికి సంబంధించినవి కావు. అంటే అప్పటికి వాళ్ళకి అదే నాలెడ్జ్. కానీ ఆధునిక మానవుడు ఈ శాస్త్ర విజ్ఞాన వెలుగులో శాస్త్రీయంగా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత హేతు యొక్క ఆధిక్యతను అంగీకరించాడు. అంటే ఈ శాస్త్రీయ వైఖరి ద్వారా ఊహలను వదిలేశాడు, ఊహా ప్రమాణాలని నిరాకరించాడు. నిరాకరించడం కాకుండా ఈ శాస్త్రీయ వైఖరి ఆధారంగా తనకు కావలసిన సక్రమమైన జీవిత తత్వాన్ని నిర్ణయించుకోవడానికి ఈ శాస్త్రీయ వైఖరిని సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు. కనుక శాస్త్రీయ వైఖరి లక్ష్యం కాదు, అది లక్ష్య సాధనం. ప్రయోగం ద్వారా నిరూపణ చేసుకోవడానికి వీలైన తత్వజ్ఞానాన్ని, నీతి శాస్త్రాన్ని నిర్మించుకోవడమే దాని లక్ష్యం. ఒక మాటలో చెప్పాలంటే శాస్త్రీయ వైఖరి యొక్క లక్ష్యం మానవవాదం. శాస్త్రీయ వైఖరి లౌకిక తత్వాన్ని అంగీకరిస్తుంది, అలౌకిక తత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అలౌకిక తత్వాన్ని బోధించే మతాలన్నింటినీ సమానంగా నిరాకరిస్తుంది ఈ శాస్త్రీయ వైఖరి. మనిషి సమగ్ర వికాసం పొందాలనుకుంటే

ఆటంకాలుగా ఉన్న మతం, కులం, మూఢనమ్మకాలు, దోపిడి విధానం నశించాలి. అది శాస్త్రీయ వైఖరి కోరుకుంటుంది. మనం ఇదివరకులో చెప్పుకున్నాం, కారణం లేకుండా కార్యం జరగదు. ఈ విశ్వంలో సంఘటనలు జరుగుతున్నాయంటే అందుకు కారణాలు ఉండి తీరాలి. రోగాలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, వర్షం కురవడానికి కారణాలు ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ మంది బీదవారు, అందుకు కారణాలు ఉంటాయి. ఒక దేశం అభివృద్ధికి కారణాలు ఉంటాయి. విద్యార్థి పరీక్ష తప్పడానికి కారణాలు ఉన్నాయి. ఒక సంఘటన వేరొక సంఘటనకు కారణం అవుతుంది. విశ్వమంతా సంఘటనల మయం. అది నియమబద్ధంగా సాగే కారణ కార్యాల సంగమం. ఈ కార్యాలను, కారణాలను వివరించి చెప్పేదే శాస్త్రం. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, శాస్త్రం వివరించే కారణాలు ఈ లోకానికి సంబంధించినవి మాత్రమే. అవి భౌతికమైన కారణాలు, యథార్థమైన కారణాలు. కానీ శాస్త్రానికి వ్యతిరేకంగా మతం చెప్పే కారణాలు ఎలా ఉంటాయో చూడండి. మతం చెప్పే కారణాలు ఏమిటి? పరలోకాలు, పుణ్యలోకాలు, దేవుడు, దెయ్యం, ఇలాంటివన్నీ మతం కారణాలుగా మనకు చెప్తుంటుంది. శాస్త్రం వీటిని అంగీకరించదు. అంటే మతం అశాస్త్రీయమైనది, శాస్త్రం లౌకికమైనది. కనుక శాస్త్రం ఎంతసేపు లౌకికమైన కారణాలనే పరిశీలిస్తుంది, వివరిస్తుంది. శాస్త్రం అనేది ఎప్పుడు ఈ లోకానికి సంబంధించిన ఆలోచన విధానమే. అది ఎప్పుడు తాను పరిశోధించి నిర్ధారించిన కారణాలనే శాస్త్రీయ కారణాలుగా అంగీకరిస్తుంది. శాస్త్రీయ కారణాల ఆధారంగానే ఆలోచన పద్ధతిని సాగిస్తాం. అంటే శాస్త్రీయ ఆలోచన విధానం అన్న, శాస్త్రీయ వైఖరి అన్న ఒకటే. ఇతర దేశాల్లో అజ్ఞానానికి, మతమౌఢ్యానికి వ్యతిరేకంగా శాస్త్రీయ ఉద్యమం నడిచింది. అక్కడ సాంస్కృతిక వికాసం, సాంస్కృతిక పునర్వికాసం జరిగింది. అంటే కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది, రినైసెన్స్ మూమెంట్ వచ్చింది అక్కడ. అంటే ఆ మూమెంట్స్, ఆ ఉద్యమాల ద్వారా ప్రజలు చైతన్యవంతులయ్యారు. అజ్ఞానం, మత ప్రభావం నుండి వాళ్ళంతా బయటపడ్డారు. దురదృష్టం ఏంటంటే, మన దేశంలో అలాంటి ఉద్యమం ఇంతవరకు జరగలేదు. భారతదేశంలో శాస్త్రజ్ఞానం పెరిగింది, శాస్త్రజ్ఞులు పెరిగారు, కానీ జనంలో శాస్త్రీయ వైఖరి పెరగలేదు. దేశ ప్రజలందరిలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం ప్రతి పౌరుని కర్తవ్యం అని మనం రాజ్యాంగం ప్రాథమిక విధుల్లో ఒకటిగా శాస్త్రీయ వైఖరిని రాసుకున్నాం. అదే ఆర్టికల్ నెంబర్ 51A(H). దీని ద్వారా ఈ శాస్త్రీయ వైఖరి యొక్క ప్రాముఖ్యతను మన పెద్దలు గుర్తించారనడానికి ఈ ఆర్టికలే మనకి నిదర్శనం. భారతదేశం శాస్త్రీయ సమాజంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకుల్లో శాస్త్రీయ వైఖరి ఉండాలి, విద్యార్థులను తయారు చేసే ఉపాధ్యాయుల్లో శాస్త్రీయ వైఖరి ఉండాలి. ఇట్లాగా శాస్త్రీయ వైఖరి గల పెద్దల వల్లే భారతదేశం శాస్త్రీయ సమాజంగా ఏర్పడగలదు. అంటే విద్య ఎప్పుడు కూడా శాస్త్రీయ విద్యగా ఉండాలి. అంటే ఎట్లాగా? అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విద్యా విధానం కొనసాగితే మన సమస్యలు సాల్వ్ కావు. ఉదాహరణకి ఇప్పటికీ ఆహార సమస్యతోటి సతమతం అవుతున్నాం. మన స్వతంత్రం వచ్చి 1947 వస్తే ఇప్పటి వరకు ఒక్క సమస్యను సరిగ్గా సాల్వ్ చేసుకోలేకపోయాం. నీటిపారుదల సమస్యను సాల్వ్ చేసుకోలేకపోయాం. ఇక పదార్థాలను కూడా, ఆహార పదార్థాలను కూడా విదేశాలను దిగుమతి చేసుకుంటున్నాం. సైంటిఫిక్ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నాం అంటే పోనీ అర్థం ఉంది. కానీ ఇంత భూమి ఉన్న మన దేశంలో పండించే వస్తువుల మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి కనీసం వాటిని పండించుకోకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఎంత అన్యాయం ఆలోచించాలి. దీనికోసం వరల్డ్ బ్యాంక్ను ఆశ్రయించడం, వరల్డ్ బ్యాంక్ అప్పు తెచ్చుకోవడం, ఈ అప్పులు తీర్చలేక మనం నానాయాత్రలో పడ్డాం. అసలు వరల్డ్ బ్యాంక్ అప్పుకి మనం వెళ్ళక్కర్లా. ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ అప్పుకి వెళ్ళక్కర్లేకపోయిందో మనమే స్వావలంబన దిశగా వెళుతున్నట్టు లెక్క. మన కాళ్ళ మీద మనం నిలబడితే మన డబ్బు మన ఇండియాలోనే మిగిలిపోతుంది, ఇతర దేశాలకు పోవాల్సిన అవసరం ఉండదు. ఈ మేధో వలస అంటే ఏమిటండి? ఇక్కడ చదువుకుంటారో, ఒక డాక్టర్ని తయారు చేయడానికి 500,000 అవ్వచ్చు, 600,000 అవ్వచ్చు, ఒక ఇంజనీర్ని తయారు చేయడానికి 400,000 అవ్వచ్చు, 500,000 అవ్వచ్చు. వీళ్ళిద్దరూ తయారయ్యి ఎక్కడికి వెళుతున్నారు? ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, ముఖ్యంగా అమెరికాకి. అంటే అమెరికాని అభివృద్ధి పరుస్తున్నారు. కారణం ఏంటి? మనకు ఆ తెలివితేటలు లేవా? కానీ మన ప్లానింగ్ సరిగ్గా లేకే అందుకే మన దేశం ఇలా వెనకబడిపోయింది. ఈ మేధో వలసతో పాటు అవినీతిని చూసుకోండి. ఎంతంత అవినీతి అండి, రోజు ఒక కుంభకోణం బయటపడతా ఉంటే ఎప్పటికి మనం ముందుకెళ్తాం చెప్పండి. కనుక

0: అనుకోవడం ఈ మీద వలసను అరికట్టాలి, ఈ అవినీతిని అరికట్టాలి, ఈ స్వావలంబన దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. అంతవరకు మనం వేచి ఉండాలి అంటే ఎంత కష్టం. ఇప్పటికే చాలా కాలం వేచి ఉన్నాం. సత్వరం భారతదేశం అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ వైఖరి గల నాయకత్వం కావాలి, శాస్త్రీయ వైఖరి గల సమాజం ఏర్పడాలి. సో ఈ నాయకత్వం, ఈ సమాజం ఏర్పడాలి అంటే అలాంటి విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టాలి. భారతదేశం లౌకిక రాజ్యం గల దేశం. లౌకిక రాజ్యం అంటే ఏమిటి? ఈ ప్రభుత్వానికి మతానికి ఏ సంబంధం ఉండకూడదు. మతం అనేది వ్యక్తిగతం. ఎవరింటాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారండి? పరిపాలనలోకి వచ్చిన మతంతో పనే ఉంది. కనుక లౌకిక రాజ్య వ్యవస్థ మనం రాసుకున్నాం, మన చట్టంలో ప్రజాస్వామ్యం అని రాసుకున్నాం. కనుక ప్రజలే పెత్తందారులు, ప్రజలే తమ భవిష్యత్తుని నిర్మించుకోగలరు. అలాంటి ప్రజలను తయారు చేయడమే ఈ శాస్త్రీయ వైఖరి యొక్క లక్ష్యం.
1: మీరింతవరకు శాస్త్రీయ వైఖరి గురించి శ్రీ పసల భీమన్న గారి ప్రసంగం విన్నారు.
2: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
1: ఇప్పుడు వినండి ఆలోచన మార్చుకో కథానిక రచన శ్రీ శాకమూరి శ్రీనివాస్.
4: ఆటోలో ఇంటికొస్తున్నంతసేపు ఆలోచనల తేనెటీగలు వినయ మనసులో వృధ చేస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే కళ్ళ ముందు మెదలుతున్నాయి. అతనెవరో వినయ్కి పూర్తిగా తెలియదు. టీ కొట్టు దగ్గర, పాన్ షాప్ వద్ద, సినిమా హాల్ వద్ద 2-3 సార్లు ముఖపరిచయం మాత్రమే. అయితేనే తను ఓ పని చూపించాడు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాననటమేగాక ఇంతవరకు కళ్ళ చూడనంత పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చాడు. తను చేయాల్సిన పని గురించి, ఫలితాల గురించి 1-2 సార్లు బేరీజు వేసుకున్నాడు వినయ్. తను సిగ్గుపడాల్సిన, వెనక్కి తగ్గాల్సిన అవసరమేమీ లేదనిపించింది. ఈ సమాజంలో తనలాంటి యువకులకు గుర్తింపు రావాలన్నా, ఉపాధి దొరకాలన్నా, ప్రభుత్వం ప్రజల కళ్ళు తెరిపించాలన్నా తను ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయాల్సిందేనని గట్టిగా తీర్మానించుకున్నాడు. అందుకే ఆ అపరిచితుడిచ్చిన సొమ్మును అందుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపైన ఆటో దిగి తన ఇంటివైపు నడవటం ప్రారంభించాడు. రోడ్డుకు కాస్త దూరంలో ఉన్న ఓ 30 గుడిసెల్లో వినయ్ వాళ్ళది ఒకటి. ఫ్యాంటు జోబులో కరెన్సీ కట్టలు బరువుగా ఉన్నాయి. గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి తలుపుకు తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అన్ని గుడిసెలు దాదాపుగా తాళాలు వేసి ఉన్నాయి. ఒకరిద్దరు ముసలి వాళ్ళు ఆరు బయట నులక మంచాలపై పడుకుని ఉన్నారు. ఒక వృద్ధుణ్ణి ఉద్దేశించి, రామయ్య తాత, అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇళ్ళన్నీ తాళాలు వేసి ఉన్నాయి అని అడిగాడు వినయ్. ఇనయ్, పొద్దున్నీ ఎక్కడికి వెళ్ళావు? ఉదయాన్నే ఓ ఘోరం జరిగిపోయిందయ్యా. ఆ తార్ రోడ్డు మీద ఓ పెద్ద లారీ కారును గుద్దింది. కారు నుజ్జునుజ్జైపోయింది. ఆ కారులోని బాబు చస్తా బతకతా ఉంటే మీ అమ్మా నాన్నే ఆసుపత్రికి చేర్చారు. ఆయన పరిస్థితి కష్టమేనంట. మన గుడిసెలోళ్ళందరూ విషయం తెలిసి ఆసుపత్రికి పోయిండ్రు అన్నాడు రామయ్య. నోట్ల కట్టల్ని జేబులోనే ఉంచుకొని రోడ్డు వద్దకు వచ్చాడు వినయ్. అక్కడ ఉదయం జరిగిన యాక్సిడెంట్ వివరాలు కనుక్కున్నాడు. యాక్సిడెంట్ అయిన కారు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాంది. కారు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడని, రఘురాం పరిస్థితి కూడా ఆందోళనకరమేనన్నది వివరాల సారాంశం. రోజుకు కొన్ని వందల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అందులోనూ ఈ 4 లైన్ల రోడ్డుపై రోజు ఎక్కడో ఓ చోట నెత్తురు ఒలుకుతూనే ఉంది. జరుగుతున్న ప్రమాదాలన్నీ చూసి బాధపడితే ఎలా? ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించాలంటే మనకేం సాధ్యపడుతుంది? తల్లిదండ్రుల చర్యపై వినయ్కి బాగా కోపంగా ఉంది. రఘురాం లాంటి పారిశ్రామికవేత్తలు, ప్రజల రక్త మాంసాలను డబ్బుగా మార్చుకున్నవారు ఈ భూమి మీద లేకుంటే వచ్చే నష్టమేమీ లేదు. అనవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లారని స్వాగతంలో అనుకున్నాడు వినయ్. ఆసుపత్రి వివరాలు కనుక్కొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ విపరీతమైన రద్దీగా ఉంది. కొన్ని వందల మంది విషన్న వదనాలతో ఆసుపత్రి బయట ఉన్నారు. అందరూ

రఘురాం క్షేమంగా ఉండాలని కోరుకునేవాళ్ళే. అక్కడి దృశ్యం చూశాక వినయ్కి ఆశ్చర్యంగా ఉంది. అంతేగాక అంతమంది బాధపడుతూ ఉండటం వింతగా ఉంది. ఆ గుంపులోనే తన తల్లిదండ్రులను వెతికి పట్టుకున్నాడు. వాళ్లను ఆసుపత్రి ఆవరణలోని ఒక చెట్టు వద్దకు తీసుకెళ్ళి, ఏం కొంపలు మునిగాయని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు? రఘురాం లాంటి వాళ్ళు దేశాన్ని దోచుకు తింటున్నారు. మన లాంటి పేదోళ్ల రక్తాన్ని నల్లుల్లా పీల్చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అంటూ గట్టిగా మాట్లాడాడు. వినయ్ తల్లిదండ్రులు అతని నోటిపై చేతుల్ని అడ్డంగా ఉంచి, గట్టిగా మాట్లాడకురా అయ్యా, ఈడికి వచ్చిన వాళ్ళంతా ఆయన బతకాలని కోరుకుంటున్న వాళ్ళే. మనిషి ఎవరైనా బతకాలనే అనుకోవాలి, సావాలని ఎవరూ అనుకోకూడదు అన్నారు. చేసిన నిర్వాకం చాలు, ఆసుపత్రిలో చేర్చారు కదా, ఇక ఇంటికి పోదాం పదండి. ఆయన్ను కనిపెట్టుకుని ఉండేందుకు చుట్టాలు స్నేహితులు చాలామంది వచ్చి ఉంటారులే అంటూ తల్లిదండ్రుల్ని ఇంటికి బయలుదేరమన్నాడు వినయ్. పోదాం లేరా, ఇంకో గంటకి ఆయనకు ఎట్టుండేది చెబుతారంట, అదిని పోదాం. ఇంతసేపు ఉన్నోళ్ళం ఆ కాసేపు ఉండలేమా అన్నాడు వినయ్ తండ్రి. వినయ్కి కోపం నశాలానికి అంటింది. రఘురాంపై అంత ఆపేక్ష ఏంటో అర్థం కాలేదు. తల్లిదండ్రులను గట్టిగా గదమాయించి తీసుకెళ్దామని అనుకునేంతలో ఎదురుగా ఆనంద్ మాస్టర్ కనిపించాడు. అప్పటి వరకు వినయ్లో ఉన్న కోపం ఆవేశం అసహనాలన్నీ కాసేపు మరుగున పడ్డాయి. ఆనంద్ మాస్టర్ అంటే వినయ్కి ఎంతో గౌరవం. ఆనంద్ ఓ అనాథాశ్రమం నడుపుతూ ఉంటారు. తల్లి తండ్రి లేని పిల్లలను వీధి బాలల్ని చేరదీసి వారికి చక్కటి వసతి విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఆయనంటే ఆ పట్టణంలోని అందరికీ గౌరవమే. వినయ్ ఆయనకు నమస్కరించాడు. ఆనంద్ కూడా ప్రతి నమస్కారం చేశాడు. మాస్టారు ఇలా వచ్చారేంటి అడిగాడు వినయ్. రఘురామ్కు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇలా వచ్చాను, ఆయన క్షేమంగా ఉంటే చాలు అన్నాడు ఆనంద్ మాస్టర్. వినయ్కేమీ అర్థం కాలేదు. ఆనంద్ మాస్టర్ లాంటి వారు రఘురాం క్షేమంగా ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదనిపించింది. ఆనంద్ మాట్లాడుతూ, వినయ్, రఘురాం ఎంతో మంచి మనసున్న వ్యక్తి. అంత మంచివాడికి ఈ విధమైన దుర్ఘటన జరగటం ఎంతో బాధాకరం. ప్రతి సంవత్సరము కొన్ని వేల రూపాయలను అనాథాశ్రమ నిర్వహణకు ఇస్తూ ఉన్నారాయన. ఆయన మాటలకు అడ్డు తగులుతూ, తను అక్రమంగా సంపాదించిన దాంట్లో కొంత పాప పరిహారానికి అన్నట్లు దానాలు చేస్తారు మాస్టారు. వినయ్ మనసులోని ధనవంతుల పట్ల గల ఏహ్యభావం ప్రస్ఫుటమైంది. వినయ్, నువ్వు పొరబడుతున్నావు. ధనవంతులంతా దుర్మార్గులు కారు. 190 మంది ఎన్నో కష్టాలకు ఓర్చి తమ శక్తియుక్తుల ద్వారా పైకొచ్చిన వారే. మిగిలిన కొద్దిమంది మాత్రమే ధనమదంతో విర్రవీగేది. రఘురాం చిన్నప్పుడు అనాథ. ఓ సంఘ సంస్కర్త చేత చేరదీయబడి తీర్చిదిద్దబడ్డాడు. ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఆత్మవిశ్వాసం పెంచుకొని ఎదిగే విధంగా రఘురాంలోని కార్యదక్షతను ఆ సంఘ సంస్కర్త ఉత్తేజితం చేశారు. దాని ఫలితంగానే రఘురాం ఓ ఉన్నత వ్యక్తిగా ఎదిగాడు. మాస్టర్ కాస్త ఆగాడు. ఆయన ఇంకా ఏం చెబుతారో వినాలని ఆసక్తిగా ఉంది వినయ్కి. తన స్థిరాభిప్రాయాలన్నీ తనకు చెప్పకుండానే మారిపోతున్నట్లు అనిపించింది. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూడు, రఘురాం దుర్మార్గుడైతే ఎవరికి వారు సంతోషించి అతని ముఖాన్ని కూడా చూసేవాళ్ళు కాదు. కానీ వచ్చిన వారి ముఖాలను పరికించి చూడు, రఘురాం పట్ల వారికి గల అభిమానం ప్రస్ఫుటమవుతుంది. తమ మీద తమకేమాత్రం నమ్మకం విశ్వాసం లేక ఎంతోమంది యువకులు నిరాశ నిస్పృహలతో కాలం వెల్లదీస్తున్నారు. కొంతమంది నిష్క్రియగా జీవిస్తూ తమ జీవితం ఇంతేనని కుమిలిపోతూ ఉంటే మరికొందరు ఉగ్రవాద అసాంఘిక శక్తులుగా మారి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. రఘురాం లాంటి వారిని చూసి అలాంటి యువకులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విలువలేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. తమ శక్తి మీద తమకు విశ్వాసం ఉన్నప్పుడు కొండలనైనా పిండి చేస్తారు. ఎంతోమంది ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక సమాజాన్ని నిందిస్తూ స్థిమితం లేని నిర్ణయాలు ఆలోచనలతో కాలం గడుపుతున్నారు. ఆనంద్ మాస్టారు తన మాటలను ఆపాడు. అప్పటికే వినయ్ మనసులో పేరుకున్న అసంతృప్తి కరిగి ఆవిరైంది. తన శరీరంలోకి ఏదో నూతన శక్తి వచ్చినట్లయింది. అపరిచితుడు తనకిచ్చిన డబ్బు విషయం గుర్తొచ్చింది. బాగా జనసమర్థమున్న ప్రాంతంలో తనిచ్చిన సంచిని వదిలి వెళితే చాలు, అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బుకు 10 ఇస్తాను. ఇది అపరిచితుడు వినయ్తో కుదుర్చుకున్న ఒప్పందం. అపరిచితుడిచ్చిన బ్యాగ్లో బాంబు ఉంటుందని తనకు తెలుసు.

0: అయినా వినయ్ మనసులో పేరుకున్న అసంతృప్తి, అసహనం ఆ పనికి ఒప్పుకునేలా చేసింది. ఆనంద్ మాస్టారి మాటలు విన్నాక మనిషికున్న విలువ అర్థమైంది. అలాగే సమాజాన్ని తను ఏకపక్షంగా పరిశీలించానని అవగతమైంది. మొదటిసారి తను తప్పు చేస్తున్నానన్న భావన మనసును ఆక్రమించింది. ఉపాధి పొందేందుకు తను చేసిన ప్రయత్నాలు స్వల్పమన్న నిజం, కష్టపడకుండానే సమాజాన్ని నిందించటం, విద్రోహ చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న వినయ్ విఘ్నతను సూటిగా తాకింది. ఇంతలో రఘురాం మృత్యుకోరల్లోంచి తప్పించుకున్నాడని, అతనికేం ప్రమాదం లేదన్న వార్త ఆసుపత్రి ఆవరణంతా పాకిపోయింది. అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. వినయ్లో కూడా అప్రయత్నంగా సంతోషం కలిగింది. విద్రోహ చర్యకు పాల్పడితే ఎంతోమంది అమాయకుల, కష్టజీవుల, మంచివాళ్ల ప్రాణాలు పోతాయి. ఎన్నో వేల మంది ప్రజల సంతోషం హరించివేయబడుతుంది. అయినా తన సుఖం కొరకు ఇంతమందిని హింసించే హక్కు తనకెక్కడిది? చుట్టుముట్టిన ప్రశ్నలు వినయ్ ఆలోచన తీరునే మార్చేశాయి. ఇప్పుడు తను మారిన మనిషి. ఆ మార్పు అతని అంతరంగానికే తెలుసు. తల్లిదండ్రులను తీసుకొని ఇంటికెళ్ళాడు. మరుసటి రోజు ఊరి బయటి మురుగు కాలువ వద్ద ఉన్నాడు వినయ్. ఆ కాలువ ప్రవాహంలో అతను చించివేసిన కరెన్సీ నోట్లు దూరంగా కొట్టుకుపోయాయి. వాటితో పాటే తన సంకుచిత ఆలోచనలు కూడా.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రీ చాకమూరి శ్రీనివాస్.
3: ఏక ప్రకార్ సే PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో భాగంగా సినీ భక్తిగీతం విన్నారు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈనాటి మన అంశం రేడియో తరతరాలను కలిపే ధార్మిక మాధ్యమం. ఈ అంశం గురించి తెలుసుకుంటూ సినిమా పాటలు వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ కొన్ని స్వరాలు తరతరాలుగా గుండెల్లో శాశ్వతంగా మారుమ్రోగుతూనే ఉంటాయి. ఆ స్వరాలకు చిరునామా రేడియో. ఉదయం వెలుగులు విరిసే వేళ ఇంటి మూలాన మెల్లగా వినిపించే సుప్రభాతం, సాయంత్రం గుడిగంటల నాదంతో కలిసే భక్తిగీతాలు, పండగ రోజు ప్రసారమయ్యే పురాణ కథలు, ఇవన్నీ ఒకప్పుడు ప్రతి ఇంటి నిత్య జీవితంలో భాగమయ్యాయి. ఆ మధుర జ్ఞాపకాలను నేటి తరానికి కూడా చేరవేస్తూ నిలిచిన అద్భుత మాధ్యమం రేడియో. ఒక తాతయ్య వినిన సుప్రభాతం నేడు మనవడు కూడా వింటున్నాడు. ఒకప్పుడు అమ్మమ్మ విన్న కార్యక్రమాలు నేడు చిన్నారి కూడా ఆలకిస్తుంది. తరాలు మారినా ఆ స్వరం మాత్రం మారలేదు. అదే రేడియో గొప్పతనం. మరిప్పుడు డాడీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్రపాడిన పాట వింటారు.

రేడియో కేవలం వార్తలు చెప్పే పరికరం కాదు. అది భక్తి అనే విత్తనాన్ని మనసుల్లో నాటే గురువు. కాలం మారినా, సాంకేతికత ఎంత ఎదిగినా భగవన్నామం వినిపించిన ప్రతిసారి మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ఆ ప్రశాంతతను ప్రతి ఇంటికి తీసుకెళ్లేది రేడియో. ప్రముఖ వ్యక్తులు, రచయితలు కూడా తమ వాక్యాలను రేడియో ద్వారా వినిపించినవారే. నేటి కాలంలో మనం చూసినట్లయితే మహిళలపై జరుగుతున్న వేధింపులు, అలాగే వరకట్నం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేయడానికి లాయర్లు, సామాజిక కార్యకర్తలు ఎటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయి, ఎలా రక్షణ పొందాలి అనేది ప్రజలకు చేరువేయడం కోసం రేడియో మాధ్యమం ద్వారా వివిధ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. రోగాలతో శిథిలమయ్యేది శరీరం అన్నట్టుగా చాలామంది వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి వారి కోసం వివిధ విభాగాల నుండి వైద్య నిపుణులచే ఎటువంటి ఆహారం తీసుకోవాలి మరియు వ్యాధిని దూరం చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి

అనేది డాక్టర్ల సలహాలు, సూచనలు అందించే కార్యక్రమం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. మరి అటువంటి రేడియోను ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు వినండి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి శ్రేయ ఘోషల్, సోను నిగం పాడిన పాట.

ధార్మిక కార్యక్రమాల ద్వారా సున్నితంగా పరిచయం చేస్తుంది. అందుకే రేడియో ఒక మౌన గురువు. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, వీడియో వేదికలు వచ్చినా రేడియోకు ఉన్న ప్రత్యేకత తగ్గలేదు. ఎందుకంటే రేడియో కళ్ళను కాదు, హృదయాన్ని తాకుతుంది. అది ఊహలకు రెక్కలు ఇస్తుంది. రేడియో వినిపించేది శబ్దం కాదు, అది సంస్కృతి, సాంప్రదాయం, భక్తి, మానవత్వం అనే నాలుగు వేదాలను ఒకే స్వరంలో ఆలపించే దివ్యమైన మాధ్యమం. ఇప్పుడు మహర్షి చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రేడియోకు ఒక విశేషమైన శక్తి ఉంది. అది కేవలం స్వరాన్ని మాత్రమే కాదు, సంస్కారాన్ని కూడా ప్రసారం చేస్తుంది. పెద్దలను గౌరవించడం, విద్య, వైద్యం, దయ, కరుణ, రక్షణ, సేవ వంటి విలువలను

దేవాలయం మనల్ని దేవుని దగ్గరికి చేస్తే రేడియో దేవుని స్వరాన్ని మన ఇంటి గడపకు తీసుకువస్తుంది. రైతు పొలంలో కష్టపడుతున్నప్పుడు రేడియో వింటూ పనిచేస్తే ఆ కష్టాన్ని మర్చిపోతారు. అలాగే రైతుకు రేడియో ద్వారా ఉపయోగం ఉండాలి అని రైతులకు సూచనలు అనే కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలు అందిస్తున్నారు. అలాగే ప్రజల్లో దేశభక్తి నింపడానికి దేశభక్తి గీతాలు వినిపిస్తున్నారు. యువతకు ప్రేరణ కలిగించి మరింత ఉత్సాహంగా ఉండేలా సినీ గీతాలు అలాగే విద్యా ఉద్యోగ సమాచారం అందించబడుతుంది. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు రేడియో ద్వారా లక్షలాది మందికి చేరుతున్నాయి. ఇంటి నుండి బయటికి రాలేని వృద్ధులు కూడా రేడియోలో వినిపించే కార్యక్రమాలు వింటూ మరియు భక్తిగీతాలు వింటూ దైవస్మరణలో మునిగిపోతున్నారు. ప్రతి మనిషి జీవితంలో రేడియో ప్రముఖ పాత్ర పోషిస్తూ అందరినీ ఒక కుటుంబంలా కలుపుతుంది. ఇప్పుడు కరెంట్ తీగ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు.

రేడియో గొప్పదనం. దాని సరళతలో ఉంది. విద్యుత్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా చిన్న ట్రాన్సిస్టర్తో ప్రపంచాన్ని వినిపించగలదు. అందుకే గ్రామం నుండి నగరం వరకు, పేదవాడి నుండి ధనవంతుని వరకు అందరికీ చేరువైంది మన ఈ రేడియో. కలర్ ఫోటో చిత్రం నుంచి కాలభైరవ పాడిన పాట వింటారు.

నేటి కాలంలో రేడియో పాత్ర కొంచెం తగ్గినప్పటికీ మనమందరం కలిసి రేడియోను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. మనమే కాదండే, మన చుట్టుపక్కల ఉన్నవారికి కూడా మన రేడియోను వినిపించాలి అని కోరుకుంటూ ఈనాటి ఈ భావలహరి కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Security in Indo-Pacific region. Indian Navy to commission indigenous stealth frigate Mahendragiri in Visakhapatnam today. Home Minister Amit Shah reviews progress in rollout of Bureau of Port Security, directs stronger coastal security measures. In FIFA World Cup, Spain books spot in semi-finals, defeating Belgium 2-1. Norway to face England in third quarter-final tonight. And in Wimbledon tennis, Czechia Karolina Muchová to face compatriot Linda Noskova in women's singles final today. For details of these stories and more, log on to our website www.newsoneir.gov.in. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
2: జిల్లాలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కార్యక్రమం, కొల్లేరు ఐదవ కాంటూరుపై సమీక్ష, జిల్లా కలెక్టర్ సమీక్ష, అడవుల ఆక్రమణపై సమీక్ష, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెప్మా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఎం స్వనిధి మహోత్సవం, లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను పంపిణీ చేయడంతో పాటు వ్యాపారంలో విజయాలు సాధించిన వారి విజయగాథలను వివరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధి వ్యాపారులను సన్మానించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మంత్రి కొలసు పార్థసారథి నూజివీడులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 160,968 మంది రైతులకు 105.69 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు 23.31 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు. కొల్లేరు ఐదవ కాంటూరు పరిధిలోని జిరాయితీ, డీఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులను అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేయాలని అన్నారు. ఐదవ కాంటూరు పరిధిలోని జిరాయితీ, డీఫారం భూములు సుమారు 20,000 ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 280 కోట్ల రూపాయలతో 5,200 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ద్వారా జిల్లాలోని 26,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది పదంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. వినూత్న పరిశ్రమల ఆలోచనతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా వారి ఆలోచనలకు రూపకల్పన చేసి చేయూత అందిస్తామని అన్నారు. అడవులను ఆక్రమణలకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత పూర్తిగా వన సంరక్షణ సమితులదేనని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీసీఎఫ్ జ్యోతి స్పష్టం చేశారు. ఏలూరు డివిజన్ అటవీ అభివృద్ది సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం డిఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ జ్యోతి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో సంరక్షణ సభ్యులంతా బాధ్యతగా ఉండాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వన సంరక్షణ సమితుల భాగస్వామ్యంతో అడవుల్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పనులు జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఉన్న ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు

0: ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతి ఇచ్చి పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆన్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 442కు పైగా టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినీ గీతల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ STD కోడ్ 08596, ఫోన్ నంబర్ 223393.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ఈనాటి మన హలో ఎఫ్ఎంలో మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
7: గుడ్ మార్నింగ్ మేడం.
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: ప్రసన్న.
2: ప్రసన్న గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
7: ఓం నమో వెంకటేశాయలో మంచి పాట మేడం.
2: ఓం నమో వెంకటేశాయలో నుంచా?
7: బాగున్నామండి.
2: మీరు బాగున్నారా? ఓకే అండి, మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తపల్లి నుండి. మీ పేరండి? దివ్య. ఏ చిత్రం నుంచి పాట కావాలి? సారీ దివ్య గారు, మీ కాల్ కట్ అయింది. మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి.

హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? షాయమ్మ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి? మన్మధుడు. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

हेलो हेलो हेलो हेलो శుభోదయం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తపల్లి. మీ పేరండి? వెంకటలక్ష్మి గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలి? వేటగాడు. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓ కోటి సంతోషాలు నిన్ను ఎన్నిమన్నా నా మంచితనం ఒకే జీవితం ఉందండి, ఒకే జీవం ఉందండి. ఆ పాటలే ఉన్నాయి. రామారావుదే అండి. ఆ చిత్రం నుంచి పాట వినిపించమంటారా మరి?

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, చాలా చాలా బాగున్నాం. మీరు వేసే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని బాగా వేస్తున్నారు.
0: థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి నుండి. మీ పేరండి?
1: మల్లేశ్వరి. మల్లేశ్వరి మేడం.
0: మల్లేశ్వరి గారు, ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: దేవాలయం మూవీ నుంచి.
0: చెప్పండి. శోభన్ గారు. శోభన్ గారిదా అండి?
1: అవునండి.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: మేడం?
1: సార్ ఈరోజు మహిళల స్పెషల్ గా సార్.
2: హలో.
1: ఈరోజు కేవలం మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయగలరు. హలో. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తపల్లి నుండి. మీ పేరు మేడం? శిరీష గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలి? అన్నమయ్య. ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, హలో,
2: నమస్తే
1: అండి. మేడం, ఇది డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం దూరం వచ్చి మాట్లాడండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తపల్లి నుండి. మీ పేరండి? మంగమ్మ గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలి? హలో, నువ్వే కావాలండి. ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.

0: ஹலோ ஹலோ ஹலோ
1: பாட்டை பாட்டை தாக்கி மேல சிலக்கல்வாலே செட்டி.

0: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మార్కాపూర్ నుండి. మీ పేరండి?
1: గీతాంజలి.
0: గీతాంజలి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అన్నమయ్య సినిమా నుండి కావాలి మేడం.
0: అన్నమయ్య.
1: నిగమా నిగమా అంత.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

హలో, నమస్తే అండి. సార్ ఈరోజు కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలి. హలో,

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ

మీరింటి వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ పరిస్థితి మన బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి టి అరుణ గారి ప్రసంగం, అనంతరం క్షమించు కథానిక వింటారు. రచన శ్రీమతి పి రాజ్యలక్ష్మి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నీ చుట్టూ పర్యవేష్టించి ఉండే సర్వాన్ని పర్యావరణం అని, ప్రకృతి అని, పరిసరం అని భావించవచ్చు. దీనినే ఇంగ్లీష్లో నేచర్ అని, ఎన్విరాన్మెంట్ అని వ్యవహరిస్తున్నాం. డార్విన్ మహాశయుని ప్రకారం మనమంతా ప్రకృతి చేత పరిణామం మూలంగా ఆవిర్భవించిన వాళ్ళం. లక్షలాది ఏండ్లుగా ప్రకృతి పడిన ప్రసవ వేదంతో జీవి ఏర్పడింది. జీవి ఆవిర్భవించడం మూలంగానే ఈ భూమిని సజీవతత్వం, భూమికి సజీవతత్వం వచ్చింది. భూమి లాంటి ఎన్నో గ్రహాలు ఈ విశ్వంలో ఉన్న మన తల్లి ధరణి లాంటి అందమైంది, మరొక్కటి లేదు. ఇంత అందమైన భూమిపై నెలకొని ఉన్న జీవులు, నిర్జీవులు అన్నీ విలువైనవే, అన్నీ పవిత్రమైనవే. బుద్ధిజీవి హోమోసెపియన్స్ అనబడే మానవుడు ఆవిర్భవించి 20 లక్షల సంవత్సరాల కాలం గడిచిపోయింది. నాటి నుంచి గత 4.5 శతాబ్దాల కాలం దాకా మానవుడు దాదాపు అడవి మనిషి లేక ఆది మానవుడిగా తన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇమిడిపోయాడు. మిగతా జంతువులతో పాటుగా పరిసరంలో సమగ్ర భాగంగా జీవించాడు. మానవుడు ప్రకృతి మధ్య పరస్పర చర్యల్లో ఎక్కడా ఘర్షణ అనేది లేదు. వినియోగదారుడైన మానవుడు ఉత్పత్తిదారుడైన ప్రకృతి మధ్య సమతుల్యతకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. అత్యధిక స్థాయిలో ఉన్న సహజ వనరులు అత్యల్ప స్థాయిలో వినియోగమవుతుండేది. ప్రకృతికి ఇదే రక్షగా ఉండేది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మన భూగోళం వివిధ జీవులకు ఆవాస స్థలంగా ఏర్పడడం అరుదైన విషయం. మన నీలిగ్రహం చుట్టూ గాలి పొరలు ఏర్పడడం, అందులో భాగంగా ప్రాణవాయు ఉండడం, ప్రాణరక్షణ ఓజోన్ పొర ఏర్పడడం, భూమి జల మృత్తిక భాగాలు ఏర్పడటం జీవుల మనుగడకు ఆస్కారాన్ని కల్పించాయి. ఇన్ని అద్భుత విషయాలకు వేదికైన ఈ భూగోళం, అందులోని సహజ ప్రకృతి మా ఈ విశ్వానికే తలమానికం. ప్రకృతి మనకు కావలసిన వాటన్నిటినీ మనం పుచ్చుకునే స్థానంలో నిలబడి ఉన్నాం. వాస్తవ న్యాయంలో నార్లవారు చెప్పినట్లు ఇచ్చువాని చెయ్యి ఎల్లెడల పైనుండు, కానీ పుచ్చుకుంటూనే పాడియావు లాంటి ప్రకృతిపై మనం ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాం. భూగోళంపై మానవుని ఆధిపత్యానికి పారిశ్రామిక విప్లవం కారకమైంది. 1760వ దశకంలో ఇంగ్లండ్లో మొదలై ప్రపంచవ్యాప్తమైన పారిశ్రామిక విప్లవం మానవ జీవితంలో పెను మార్పును తీసుకువచ్చింది. ఉత్పాదకతలో మిగులును సాధించింది, సంపదను సృష్టించింది, ఆధునికతను బీజం వేసింది, నాగరికతల వన్యచిన్నెలను అద్దింది. అయితే ఇదంతా ప్రకృతికి పెనుశాపంగా పరిణమించింది. పరిశ్రమలు విస్తృతమయ్యే కొద్దీ మిల్లు యంత్రాలను నడిపించడానికి ప్రకృతిలోని సహజ వనరులు ఆహుతి కావలసి వచ్చింది. పొగగొట్టాన్ని ఆధునికతకు చిహ్నంగా, ప్రగతికి చిరునామాగా భావిస్తూ మురిసిపోతున్నాం. కానీ అదంతా ప్రకృతిపై దాడి అని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. ప్రాచీన కాలంలో జనాభాను సంపదకు చిహ్నంగా పరిగణించేవారు. నాడు విస్తారమైన భూముల్ని సాగు చేయడానికి అధిక జనాభా అవసరమైంది. ఎంత జనం ఉంటే అంత భూమి దున్ని ఉత్పాదకతకు దోహదమయ్యేది. అయితే ప్రస్తుతం అధిక జనాభా సహజ వనరులను మింగేసే భూతమైంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి 30 కోట్లున్న భారత జనాభా నేడు 110 కోట్లు అయితే, క్రీస్తు పుట్టుక నాడున్న 30 కోట్ల ప్రపంచ జనాభా నేటికి 700 కోట్లయింది. పెరగని భూవిస్తీర్ణం, తరిగే కమతాలు అధిక జనాభా యొక్క ఆహార అవసరాలను తీర్చడానికి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. సాలుకు ఒక పంటకు బదులు 2-3 పంటలను, సహజ ఎరువులకు బదులు రసాయనిక ఎరువులను, పురుగు మందులు వాడటం వల్ల భూమి యొక్క భౌతిక రసాయన స్థితిలో మార్పు వచ్చి

నేల కాలుష్యం కావడం భవిష్యత్తులో భూమి నిస్సారం కావడానికి దారితీస్తోంది. భూమిపై ఒత్తిడి మూలంగా ఒకప్పుడు నాగరికతలు విరసిల్లిన చోటనే అవి పతనమై ఎడారులుగా మారిన చారిత్రక వాస్తవాలను మనం గుర్తించాలి. అడవుల నరికివేత అప్రతిహతంగా కొనసాగుతూ పచ్చదనం కరువైపోతుండడం మనల్ని ఆందోళనకు గురి చేసే అంశమే. బ్రెజిల్లో పర్యావరణాలు, ఆఫ్రికా, ఆసియాల్లో ఉష్ణమండలాల్లో అడవులు అడ్డు అదుపు లేకుండా కొట్టివేయబడుతున్నాయి. ఉపగ్రహ నివేదికల ప్రకారం భారత్లో అడవులు 16% మాత్రమే. అడవులు భూగోళానికి ఊపిరితిత్తుల్లాంటివి. ఏ దేశపు భూభాగంలోనైనా 33% అడవులు ఉండాలి. ప్రపంచంలోని ఏ కొద్ది దేశాల్లో తప్ప చాలా చోట్ల తగినంత స్థాయిలో అడవులు లేవు. మూడో వంతు అడవులు లేనట్లయితే అక్కడ పర్యావరణ సమతూకం లోపించినట్లు. అంటే జీవ నిర్జీవ కారకాల మధ్య, జీవ జీవకారకాల మధ్య పరస్పర ప్రభావం సంబంధాలలో తేడా వచ్చినట్లు లెక్క. ఇది మొత్తం పర్యావరణాన్ని తీవ్ర ఒడిదుడుకులకు గురి చేస్తుంది. అడవుల నరికివేత ఫలితంగా ఆవాస విధ్వంసం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాలుకు 50,000 జాతులు స్థానికంగా అంతరించిపోతున్నాయి. నగరాలు నాగరికతకు గొప్ప చిహ్నాలుగా వెలుగుతున్నాయి. ఒక్క ఆఫ్రికా ఖండాన్ని తప్పిస్తే అన్ని ఖండాల్లో పల్లెలన్నీ పట్టణాలు వైపు పరుగులు తీస్తున్నాయి. పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా రూపాంతరం చెందుతూ అనేక కొత్త సమస్యలకు బాటలు వేస్తున్నాయి. వాటిలో చెత్త సమస్య ఒకటి. ఆవాసం, తాగునీటికి మురుగుపారుదల వ్యవస్థలు, ఇతరేతర సమస్యలు, సరికొత్త మురికి వాడలు పుట్టుకు రావడం, వ్యవసాయ భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోవడం, కొత్త సామాజిక ఆర్థిక అపక్రమత ఏర్పడటం జరుగుతుంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 70%, భారత జనాభాలో 55% నగరాల్లో నివసిస్తుంటారు. అంటే సమస్యలు ద్విగుణీకృతమవుతున్నాయన్నమాట. పాశ్చాత్య దేశాల సంస్కృతైన వస్తువులపై మోజు వినియోగ సరళి భారత్లో విస్తరించటం మనం ఆలోచించాల్సిన విషయం. సహజంగానే ధనాన్ని, వనరులను జాగ్రత్తగా వాడుకునే భారతీయుల్లో ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులపై అధికంగా ఖర్చు చేయడం గమనించదగ్గదే. ఆధునికత అవసరాల కోసం వాడి వదిలేసే వస్తువుల చెత్త భారత్లో సాలుకు సగటున 150 నుండి 200 కిలోగ్రాముల దాకా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని కాడ్మియం, సీసం, క్రోమియంలు మానవుని మెదడు, మూత్రపిండాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. మానవుని కార్యకలాపాల వల్ల క్లైమాటిక్ మార్పులు చోటు చేసుకోవడం మరో దుష్పరిణామం. వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువుల విడుదల మూలంగా భూతాపం ఏర్పడటం తదనంతరం గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు దారితీస్తోంది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరగడం, భూమిపై లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, జీవుల ఆవాసాలు ధ్వంసం కావడం జరుగుతోంది. పెరిగిన భూగోళ ఉష్ణోగ్రతల్లో భూగోళంపై అనేక జీవులకు మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. క్లైమాటిక్ మార్పులతో కలరా, ప్లేగు లాంటి వ్యాధులు తిరిగి విజృంభించడం, వ్యాధుల్ని మోసుకుపోయే దోమలు, వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజీవన్లు వ్యాప్తి చెందడం జరుగుతోంది. కోరికలు దుఃఖహేతువులన్నాడు బుద్ధ భగవానుడు. ఈ సూక్తిని పర్యావరణానికి బాగా అన్వయించుకోవచ్చు. అపరిమిత కోరికలు, సౌకర్యాలు, విలాసాలు వాంఛించే తత్వం మూలంగా కొత్త వస్తువులను ఉత్పాదించాల్సి వస్తోంది. ఇందుకు కొత్తగా కర్మాగారాలు స్థాపించాలి. అందుకోసం ఆవాసాలని ధ్వంసం చేయాలి. ఈ మొత్తం చర్యల మూలంగా పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏ వస్తువు పదార్థం తయారు కావాలన్నా ప్రకృతి నుంచే ముడి పదార్థాలను తీసుకోవాలి. అంటే చెట్లను కొట్టడము, జంతువులను సంహరించడము, గనులు త్రవ్వడము చేయాలి. పెట్రోలియం, బొగ్గు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలను అదే పనిగా వినియోగించుకుంటూ పోతున్నాం. ఇది చాలా వరకు మనకు సౌకర్యాలు కలిగించడానికే ఖర్చయిపోతున్నాయి. తిరిగి వీటిని సృష్టించే పరిస్థితి లేదని తెలిసి వాటి వినియోగం విషయంలో జాగ్రత్త పడటం లేదు. తర్వాత తరాల విషయం మనం ఆలోచించటం లేదు. పర్యావరణం ఈ విధంగా ధ్వంసమైపోతుంటే మనం బాధ్యత లేకుండా ప్రవర్తించటం నేరమే అవుతుంది. ప్రకృతిలో భాగమైన మనం మన చుట్టూ ఆవరణం భంగమవుతుంటే స్పందించకుంటే ఎలా? మన చుట్టూ ఉన్న చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండలు, లోయలు, అడవులు మానవులందరివి. ఇవి ప్రపంచ మానవుల అందరి సొత్తు. మనం ప్రతి ఒక్కరం వ్యక్తి లేక

0: సమిష్టి స్థాయిలో మన ప్రకృతిని సంరక్షించుకోవాలి. మనలో ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్తును అవసరమైనంత మేరకే వాడాలి. చెట్లను పెంచడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మనం అందరం చేయవచ్చు. చిన్న చిన్న ఆచరణలే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. పర్యావరణ స్పృహ కలిగి ఉండి ప్రవర్తించడం ద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాము. పర్యావరణానికి మేలు చేస్తున్నామంటే మనకు మనం మేలు చేస్తున్నాం.
1: మీరింతవరకు పర్యావరణ పరిస్థితి, మన బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి టి అరుణ గారి ప్రసంగం విన్నారు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
1: క్షమించు కథానిక వింటారు. రచన శ్రీమతి పి రాజ్యలక్ష్మి.
7: రైలులో సుజాత కూర్చుందన్న మాటే కానీ మనసులో ఎక్కడో కలుక్కుమని బాధ తన్నుకొని వస్తుంది. సుజాత కళ్లల్లో హాస్టల్ బయట నిలబడి జాలిగా చూస్తున్న తన కొడుకు బబ్బులు చూపులు హృదయాన్ని గాయపరుస్తున్నాయి. ఇంకో పక్క తను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత, తనకు తెలియకుండా కన్నీళ్లు రాలుతున్నాయి. మనసులో తప్పు చేస్తున్న భావనను దాచిపెడుతూ మంచి భవిష్యత్తు కోసం కొత్త కళలు కనాలని మనసుకు సర్ది చెప్పుకుంది. అయినా మనసు స్థిమిత పడటం లేదు. బాలకృష్ణుడు తన బాల్యం తన తల్లి కాని యశోద దగ్గర గడిపి తర్వాత సొంత తల్లి దగ్గరకు చేరినట్లు బబ్లు విషయంలో రివర్స్ గేర్ అయింది కదా. అలాగే బబ్లుకు ఆ హాస్టల్ రక్షకులే యశోదలు అయ్యారు కదా. మనసులో తనకు తనే చమత్కరించుకొని నవ్వుకుంది. నాలాంటి జీవితం ఎవరికీ రాకూడదు అంటూ గతంలోకి వెళ్ళిపోయింది. సుజాత వాళ్ళది చాలా చిన్న పల్లెటూరు. 10వ క్లాస్ వరకు అక్కడే చదువుకొని కాలేజీ చదువు పక్కనే ఉన్న పట్టణం వెళ్ళి చదువుకునేది. మంచి తెలివిగల పిల్ల. చదువు పూర్తి కాగానే పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించుకుంది. తమ ఒక్కగానక్క కూతుర్ని చూసుకొని ఆమె తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఉద్యోగం కూడా వచ్చింది కదా, ఇక పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. తాము పెద్దవాళ్లు కావడం మూలాన దగ్గర సంబంధం అయితే బాగుంటుందని బంధువైన రమేష్ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడని, బుద్ధిమంతుడని, పెద్ద కుటుంబం అయితే తన కూతురికి అండగా ఉంటుందని భావించి రమేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన కొత్తలో జీవితం కొంతకాలం చాలా సంతోషంగా గడిచిపోయింది. తర్వాత అసలు జీవితం మొదలైంది. సుజాత పనిచేసే కార్యాలయము రమేష్ పనిచేసే ఊర్లో లేకపోవటం చాలా ఇబ్బందికరమైంది. పెళ్లి అయిందనే కానీ వాళ్ళిద్దరూ వారం రోజుల పాటు ఎక్కడికైనా సరదాగా వెళ్ళిన పాపాన పోలేదు. రమేష్ వాళ్ళది పెద్ద కుటుంబం. అందులో రమేష్ ఒక్కడే ఉద్యోగి కావటం మూలాన అందరి ఆశలు ఆశయాలు రమేష్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. రమేష్ కుటుంబం వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంలో బాగా నష్టాలు రావడం మూలాన ఆ కుటుంబాన్ని రమేషే నెట్టుకొని రావాల్సి వచ్చింది. పోనీ అందరినీ వచ్చి తమతోనే ఉండి కల్లో గంజో తాగుదామంటే ఉన్న ఊరు పొలం వదిలి రాము, మేము చచ్చిపోయిన తర్వాత ఆ పొలంలో మమ్మల్ని సమాధి చేయండి అని అంటారే కానీ ఎన్ని ఇబ్బందులైనా అక్కడే ఉంటారు. పెళ్ళైన కొత్తలోనే రమేష్ కొంతకాలం పిల్లలు వద్దు అన్న ప్రపోజల్కు సుజాత కష్టాలు చూసింది కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు వేరువేరు ఊళ్ళలో ఉద్యోగాలు చేస్తూ ప్రతి పైసా వృధా కాకుండా రమేష్ కుటుంబాన్ని ఖర్చు చేసుకుంటూ పోయారు. గిర్రున 5 సంవత్సరాలు గడిచిపోయాయి. సుజాత పిల్లలు కావాలన్న ప్రపోజల్ను అసంతృప్తిగా ఒప్పుకున్నాడు రమేష్. బబ్బులు పుట్టడం సుజాతకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ బబ్బులను చూసుకొని సంతోషం పంచుకోవటానికి తన తల్లిదండ్రులు లేనందువలన చాలా బాధపడిపోయి ఒక్కసారిగా తాను ఒంటరిగా ఫీల్ అయింది. రమేష్ చేస్తున్న ఆర్థిక సహాయం సరిపోవటం లేదని అసంతృప్తితో కుటుంబ సభ్యులు మూతిముడుచుకొని ఇంటికి రావటం మానేశారు. ఇక సుజాత పరిస్థితి అయోమయంగా అయింది. బబ్బులను ఎలా పెంచాలి? ఇప్పటికే తన కాళ్ళ మీద తను సరిగా నిలబడలేదు. పైపెచ్చు కుటుంబానికి, రమేష్ ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్ళకి, తమ్ముళ్లకు చేసిన అప్పులు అలానే ఉండిపోయాయి. ఏమీ తోచని పరిస్థితి. బబ్బులను చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఇలాంటి కష్టకాలంలో తన తల్లిదండ్రులు లేకపోవడం చాలా బాధ వేసింది. పెట్టుకున్న 4 నెలల మెటర్నిటీ లీవ్ అయిపోయింది. రమేష్ ఆర్థిక ఇబ్బందులతో తనకు సహకరించకపోగా బాగా చికాకు ప్రదర్శిస్తున్నాడు. ఏమి చేయాలో పావులు పోవటం లేదు. ఉద్యోగం తప్పనిసరి, లీవ్ ఎంతకాలమని పెట్టగలదు? ఇక లాభం లేదని ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టి బాబును ఎత్తుకొని ఆఫీస్ చుట్టుపక్కల చిన్న రూమ్ దొరుకుతుందేమో అని ప్రయత్నించగా అదృష్టం

బాగుండి ఆఫీస్ ఎదురుగా రూమ్ తీసుకోవటం, అడ్వాన్స్ ఇవ్వటం జరిగిపోయింది. తదుపరి కార్యక్రమం ఒక ఆయా కోసం ప్రయత్నించగా ఒక పెద్దావిడ దొరికింది. ఉదయం 4 గంటలకు లేచి అన్ని పనులు చేసుకొని 4 నెలల పసికందును పొత్తులలో పెట్టుకొని రిక్షాలో రూమ్కి చేరుకునేది. అప్పటికి ఆయా రెడీగా వచ్చి ఉండేది. బబ్బులకు పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆయాను చూడమని ఎదురుగా ఉన్న ఆఫీస్కి వెళ్ళేది. డాక్టర్లు బాబు కొంచెం బలహీనంగా ఉన్నాడు, కనీసం 1 సంవత్సరం తల్లిపాలు ఇవ్వాలని చెప్పటం మూలాన ఆఫీస్లో పనిచేస్తున్నా ఎదురుగా కిటికీలో నుండి పదే పదే బబ్బుల కోసం కళ్ళు వెతుకుతూనే ఉండేవి. నిద్రలేచాడేమో, ఆకలి వేస్తుందేమో, ఆయా సరిగా చూస్తుందో లేదా అని పదే పదే అనుమానాలు వస్తుండేవి. కొంచెం ఏడుపు మించినా పరుగులు తీస్తూ ఉండేది. ఆఫీస్ పని ఒత్తిడిలో ఒక్కోసారి రాత్రి 8-9 గంటల వరకు పని పూర్తి చేసుకొని బబ్బులను తీసుకొని ఉసూరుమంటూ ఇంటికి చేరేది. సంవత్సరం గడిచేటప్పటికీ బబ్బులు రోడ్డుపైకి పరుగులు తీయటం, వాడితో పరిగెత్తలేక ఆయా ఆయాసపడుతూ ఉండేది. ఇక వీడిని ఈ రూములో పెంచడం కష్టమనిపించింది. ఎలా చేయాలన్న ఆలోచనని రమేష్ ముందుంచింది. రమేష్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఎలాగూ రమేష్ అక్క కుటుంబము బావ సరిగా సంపాదన లేక నాన్న ఇబ్బందులు పెడుతూ ఉంటే తనకున్న 3 కూతుళ్ళతో పుట్టింట్లోనే ఉంటుంది. పల్లెటూరు కావడంతో పెద్ద చదువులు చదివించడం తండగాన్న భావన ఉండేది. ఎలాగూ అక్కడ వాళ్ళు ఖాళీగా మనం చేసే ఆర్థిక సహాయంతో ఉంటున్నారు కదా, పెద్దమ్మాయిని తీసుకొని వస్తే ఇంట్లోనే ఉండి మన బాబును చూసుకుంటుంది, మనం ఆ అమ్మాయికి ఆగిపోయిన చదువు కొనసాగిస్తూ ప్రైవేటుగా పరీక్షలు కూడా వ్రాయించవచ్చు కదా అన్నాడు. సుజాత కూడా ఈ ప్రపోజల్ నచ్చింది. తన దగ్గర ఉంటే బబ్బులను చూసుకుంటూ తనకు మంచి భవిష్యత్తు కల్పించవచ్చునని సరే అన్నది. అమ్మాయి 4 రోజులు బాగుంది, తర్వాత నుంచి ఇంట్లో డిస్కనెక్షన్ లేదు, చాలా బోర్ కొడుతోందని గొడవ చేయటం మొదలుపెట్టింది. వాళ్ళ ఇంట్లో ఉంటే టీవీలో అన్ని సీరియల్స్ సినిమాలు వదలకుండా ఏకధాటిగా చూస్తుండేది. ఆ అమ్మాయికి అలా చూసి చూసి కళ్ళజోడు కూడా వచ్చింది. అలా చూడటం మంచిది కాదని చెప్పి మంచి మంచి పుస్తకాలు సుజాత తీసుకుని వచ్చి చదివించాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. తర్వాత సుజాత అలా ఆఫీస్కి వెళ్ళటం ఆలస్యం చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళి అక్కడ టీవీ చూడటం మొదలుపెట్టింది. ఒకరోజు టీవీ చూస్తూ బబ్బులు ఎటు వెళ్ళిపోయాడో చూడకుండా సినిమాలో మునిగిపోయింది. నడక వచ్చిన పిల్లవాడు వీధి దాటి సెంటర్కి వెళ్ళి దారి తెలియక బజార్లో నిలబడి ఏడుస్తుంటే అక్కడ చేరిన జనం చిన్నబిడ్డను దగ్గరే తీసుకుని ఎవరి పిల్లవాడో అర్థం కాక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సుజాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బబ్బులు లేకపోవటం చూసి మూర్చ వచ్చినంత పని అయింది. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు బబ్బులను వెతకటం ప్రారంభించారు. ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ జాలిగా బిత్తర చూపులు చూసిన బబ్బులను చూసి ఒక్క ఉదుటిన గుండెలకు హద్దుకొని బోరున ఏడ్చింది. ఇంతలో అమ్మాయి తను తిడతారేమో కొడతారేమోనని భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది తెలియదు, ఎలా వెళ్ళింది తెలియదు. మళ్ళీ కంగారు. రమేష్కు ఫోన్ చేసి విషయం చెప్తే అర్ధరాత్రికి ఊరు నుండి వచ్చి ఆ అమ్మాయి ఏమైందని అనుమానంతో అర్జెంటుగా బాడుగ కారుగు మాట్లాడుకొని ఊరు వెళ్ళి చూస్తే ప్రశాంతంగా వాళ్ళ అమ్మఒడిలో పడుకొని నిద్రపోవటం చూసి సుజాతకు చిర్రెత్తుకొచ్చింది. మళ్ళీ భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది. సమస్య మొదటికొచ్చింది. రేపటి నుండి బబ్లూని ఏం చేయాలి? సుజాత సలహా స్నేహితురాలి సలహా మేరకు బబ్లూను క్రషంటలో చేర్పించింది. వాడు రోజు తన చీర కొంగు పట్టుకొని వెళ్ళనని మొరాయించేవాడు. గుండె రాయి చేసుకుని వాడి నుండి చిన్న ముద్దు ఇచ్చి సాయంత్రం పెందలాడే వస్తానని మాయమాటలు చెప్పి తప్పించుకునేది. అలానే భారంగా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇంతలో పెద్ద పిడుగులాంటి వార్త వచ్చింది. కంపెనీ నష్టాల్లో నడుస్తున్నదని, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో లేదని, సంస్థను మూసివేస్తున్నామని చెప్పి ఉద్యోగులకు ఉద్వాసం చెప్పింది. ప్రైవేటీకరణ ఫలితంగా కొత్త సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. బబ్బులు కొంచెం పెద్ద స్కూల్కి వచ్చాడు, మంచి స్కూల్ చూసి చేర్పించింది. ప్రైవేటీకరణలో భాగంగా ఉద్యోగాలను తగ్గించి వేయాలన్న ఆలోచనతో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిటైర్ అయిన స్థానాల్లో కొత్త వారిని తీసుకున్నందున ఆఫీసులో సిబ్బంది తగ్గి పనిభారం ఎక్కువైంది. 3 మనుషులు చేయవలసిన పని ఒకరి మీద పడడంతో సాయంత్రం ఏ టైంకి ఇంటికి వస్తుందో తనకే తెలియదు. బబ్బులు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చి బ్యాగ్ ఒక మూల పడేసి బయట ఆడుకున్నంతసేపు ఆడుకొని సుజాత వచ్చేటప్పటికి ఎవరింట్లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏమి తింటున్నాడో తెలియదు. ఒకరోజు పెద్ద వర్షం పడుతుంటే చుట్టుపక్కల అందరూ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. బబ్బులు బస్సు దిగి వర్షంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తడిచి ఇంటి పంచులు పడుకొని నిద్రపోతున్నాడు. సుజాత వచ్చి చూసి బావురుమని ఏడ్చింది. ఏమిటి తన కర్మ? ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్రంతో అన్ని సమస్యలు అధిగమించవచ్చు అనుకునేది, కానీ తన పరిస్థితి ఏమిటి? తనకున్న ఆర్థిక స్వాతంత్రంలో 1 పైసా తన సొంతానికి వాడుకోలేదు. కన్న బిడ్డను అక్కున చేర్చుకొని పెంచుకోలేకపోతుంది. తను సుఖపడలేకపోతుంది. ఉద్యోగం మానివేద్దామా లేదా కొంతకాలం సెలవు పెడదామా అంటే ఆర్థిక సమస్యలు పెనుభూతంలో వెంటాడుతూనే ఉన్నాయి. రమేష్కి ఎలాగూ ఉద్యోగం పోయింది కదా, కొంచెం ఇంటి పట్టణం ఉండి బబ్బులను చూసుకోవచ్చు కదా అంటే కుదరదు. కంపెనీపైన ప్రభుత్వంపైన పోరాటం చేస్తున్నాము, విజయం సాధించే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పేవాడు. కానీ చివరకు ప్రభుత్వం సాయుధ పోలీసులచే లాఠీ ఛార్జీలు చేయించి కేసులు పెట్టి నానా ఇబ్బందులకి గురిచేసింది. కార్మికుల బాధలు తీరలేదు, సుజాత బాధలు అంతకంటే తీరలేదు. రోజులు దొల్లుతూ ఉన్నాయి.

0: మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టుగా సుజాతకు మళ్ళీ గర్భం వచ్చింది. తను చదువుకొని అన్నీ తెలిసి కూడా సరైన జాగ్రత్తలు తీసుకున్నందున తనను తాను తిట్టుకుంటూ ఇప్పుడు బబ్బులును అనాథగా పెంచుతున్నట్లుగా భావించి మళ్ళీ ఇంకో బిడ్డకు జన్మనివ్వటం మహాపాపమని తలిచింది. వెంటనే రమేష్కు చెప్పి అతని బ్రతిమలాడి ఒప్పించి అబార్షన్ చేయించుకొని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. విషయం తెలిసి సుజాత అత్తగా రగ్గి మీద గుగ్గులమైంది. ఆడదానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత అదృష్టంతరాలు. ఎంతటి ఘోరం జరిగిపోయింది, పెద్దవాళ్ళ మాకు చెప్పి కదా ఈ పనులు చేసేది, సొంత పెత్తనాలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అవ్వా, ఎవరికైనా చెప్తే నవ్విపోతారు. గొడ్డు మోతరాలు మొహమైనా చూడవచ్చు కానీ ఒంటి బిడ్డ తల్లి మొహం అసలు చూడకూడదని పెద్దలు అంటారని నానా మాటలు అంది. చదువుకొని ఉద్యోగం చేసే పిల్లను చేసుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నట్లుంది. అదే మా అమ్మాయి అయితే చెప్పు కింద తేలులా పడుండేది. ఏం చేస్తాం, మా కర్మ. పెద్దగా కట్నకానులు ఇవ్వకపోయినా ఉద్యోగం చేసే అమ్మాయి కదా అని దయతలిచి చేసుకున్నందుకు మాకింత గడ్డి పెట్టావు తల్లి అంటూ ఏడ్పులు పెడబబ్బులతో శాపనాథాలు పెట్టి మరీ తిరుగు ప్రయాణమైంది. రమేష్లో అంతకు ముందు ఉండే ఓర్పు, స్నేహభావం, తనకి అన్ని పనులలో సహాయంగా ఉండే రమేష్ మంచినీళ్ళు కూడా ముంచుకొని త్రాగటం కూడా మానేసి ఎక్కడ పని చేస్తే తను చులకనైపోతాననే భావన పెంచుకున్నాడు. చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. ఖాళీగా ఉండటం మూలాన రకరకాల ఆలోచనలు, ఆర్థిక ఇబ్బందులు, ఇన్ఫ్యాక్టరీ కాంప్లెక్స్తో తాగుడు అలవాటు చేసుకున్నాడు. సుజాతను పెళ్లి చేసుకొని తను చాలా నష్టపోయినట్లుగా, తన కుటుంబానికి దూరమైనట్లుగా, సుజాతకి వెనకా ముందు ఎవరూ లేనందున తనకు మంచి చెడు చూసేవాళ్ళు లేరని, సుజాతను కూడా తనే పోషిస్తున్నట్లుగా అందరూ సుఖంగా ఉన్నారు, తానొక్కడే నష్టపోయినట్లుగా, సుజాతతో చాలా అసహనంగా అసంతృప్తిగా జీవితం సాగిస్తున్నట్లుగా, ఉద్యోగం చేసే భార్యను చేసుకొని సుఖం లేదంటూ నానా బూతులు మాట్లాడటం సుజాత పైన చేయి చేసుకుంటున్నాడు. బబ్బులను కూడా విసుక్కోవటం, తిట్టడం, కొట్టడం చేస్తుంటే బబ్బులు బిత్తరచూపులు చూస్తూ రమేష్ ఇంట్లో ఉన్నంతసేపు దొంగల ఎక్కడో మూల దాక్కుంటున్నాడు. ఒక సందర్భంలో బబ్బులు సుజాతతో మాట్లాడుతూ, అమ్మ, అనవసరంగా నేను మీకు పుట్టాను, మంచి అమ్మా నాన్నలకు పుడితే బాగుండేదని అంటుంటే వీడి చిన్న మనసు మాటలు సుజాతలో ఎన్నో ఆలోచనలు, అనుమానాలు రేకెత్తించాయి. బబ్బులకు మంచి భవిష్యత్తు ఇవ్వలేదేమోనని, తల్లిగా ఏమన్నా పొరపాటు చేశానా అని మనస్సు పదే పదే ఆలోచిస్తూనే ఉంది. తల్లిగా ఇంతవరకు వాడికి సరైన న్యాయం చేయలేకపోయింది. వారికి 10 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇప్పుడిప్పుడే సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. సుజాత ఇక నిర్ణయం తీసుకోవాలి. వాడికి మంచి భవిష్యత్తు కల్పించాలి. మంచి స్కూలు, హాస్టల్ చూసి పాషాణ హృదయంతో బబ్బులును హాస్టల్లో జాయిన్ చేసింది. తనకు తప్పని పరిస్థితి. తల్లి కాని యశోద కృష్ణుడికి ఎంత ప్రేమను పెంచివ్వలేదా, అలాగే యశోద లాంటి ప్రేమ వాడికి దక్కాలని మనసారా కోరుకుంది. ప్రతిసారి బబ్బులను చూసి తిరిగి వచ్చేటప్పుడు వారు చూసే జాలి చూపులు సుజాతను విక్రిస్తూనే ఉంటాయి. అయినా సుజాత మనసులో బబ్బులు, వాడి భవిష్యత్తు ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. తను ఒక మర యంత్రం, చట్టంలో తిరుగుతూనే ఉంటుంది. అయినా ఎప్పుడు రేపటి గురించి ఆలోచనలే ఈరోజు నడిపిస్తూ ఉంది. ప్రతిరోజు సుజాత మనసులో అనుకుంటూనే ఉంటుంది, మహిళగా అన్ని పనులు నిర్వర్తించాలంటే త్యాగం తప్పదు కదా, రాజీ పడలేని జీవితం చాలా కష్టం కదా అనుకుంటూ ప్రతి క్షణం సుజాత మనసు క్షమించు బబ్బులు అంటూ రోధిస్తూనే మంచి భవిష్యత్తు కోసం బంగారు కళ్ళు కంటూనే ఉంటుంది.
1: మీరింతవరకు క్షమించు కథానిక విన్నారు. రచన శ్రీమతి పి రాజ్యలక్ష్మి. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

0: నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్య దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపిలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్య దేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్ కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్ కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్దానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ,
1: technological steps further than Russia, maybe quicker, because they also, they, you know, that they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now began to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel without massive human losses. That is the difference between us, by the way.
0: ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్దం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్దాన్ని ముగించాలని తాము పదే పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
2: And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over.
0: అంతకంటే ముందు పశ్చిమాసియాలోని హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడులు అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేక సార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగబోదని ఆయన స్పష్టం చేశారు. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం.

0: ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్య సమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరాత్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిం కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరోట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశల వారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం సహా పలు కీలక రంగాల్లో భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ,
1: I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership, which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here.
0: ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. స్వల్పకాలంలోనే ఎఫ్టీఏ చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య

0: ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియాన్ ప్రావిన్స్ జిన్జియాంగ్లోని ఓషూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా కుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కు శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ది దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేయవచ్చని, లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో. ముందుగా హైదరాబాద్ వనస్థలీపురం శ్రోతలు బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు ఖుషి ఈ చిత్రానికి హరిణి జీన్ శ్రీనివాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఏఎం రత్నం, సంగీతం మణిశర్మ.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ వీరు కోరుతున్నారు.

బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత గద్వాల్ జిల్లా రాజోలి మండలం నుంచి వీరేష్, శ్వేత, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త వీరు కోరుతున్నారు చలో ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. గీత రచన భాస్కర భట్ల, సంగీతం మహతీశ్వర సాగర్.

మీరు విన్న ఆ పాట రాజా చిత్రానికి చిత్ర మనోగానం చేశారు, గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరిన శ్రోత అనంతపురం జిల్లా నర్సాపురం నుంచి కుసుమరెడ్డి. కార్యక్రమంలో తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ బృందం పాడిన పాట వినబోతున్నారు.

కులశేఖర్ గీతానికి యువన్ శంకర్ రాజా సంగీతం. ఈ పాట వినిపించమని కోరిన శ్రోత విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్.

కార్యక్రమం తర్వాత అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీనివాస్ వీరు కోరుతున్నారు బంగారు కలలు ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, దాశరథి గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, బాను జైనుద్దీన్, అబేద ఆయిషా వీరు కోరుతున్నారు గుడుంబా శంకర్. ఈ చిత్రానికి హరిణి, ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట రక్షకుడు. ఈ చిత్రానికి హరిణి, ఉన్నికృష్ణన్, ఉదిత్ నారాయణ గానం చేశారు. గీత రచన భువనచంద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, హేయాన్స్, వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆహా చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు, రచన సిరివెన్నెల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు. ఈ కార్యక్రమంలో ముందుగా గోపాల గోపాల చిత్రానికి ధనంజయ హరిచరణ్ గాన వింటారు. సంగీతం మనోప్రూపెన్స్, రచన అనంత శ్రీరామ్.

0: ఈ నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
1: పెద్ద వినియోగదారుల మార్కెట్ మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
0: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
2: కార్యక్రమం తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి చిత్రానికి కార్తీక్ సునీత గానం వింటారు. సంగీతం అనూప్ రుబెన్స్, రచన సిరివెన్నెల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా రంగం చిత్రానికి అలాప్రాజు ప్రశాంతిని పాడిన పాట వింటారు. సంగీతం హరిశైరాజ్, రచన వనమాలి.

0: ఈ నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
1: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
0: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
2: కార్యక్రమం తర్వాత అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. రచన ఆత్రేయ.

మీరింతవరకు లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరుపక్ష

0: लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे। इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया। इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे।
1: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ధి గల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్ధాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ INS మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్ధనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
2: INS మహేంద్రగిరి మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కాంబినేషన్ హై జో ఆకాశ్ సే ఆనే వాలే కిసీ భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరిన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
1: INS మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ధ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను, కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 11వ తేదీన జరుపుకునే ఈరోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలను పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్ వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్ధికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 2వ రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కెరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగ్లండ్

0: లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రెండవ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామి గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్ట్లో ఈవేళ ఆట 2వ రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరలినా ముచోవా, లిండా నాస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజస్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలు వింటారు. గానం శ్రీమతి పి జానకి, శ్రీమతి అంజనా సుధాకర్, శ్రీమతి విఎల్ తులసి విశ్వనాథ, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ. ముందుగా మేలుకోవయ్యా వినండి.

0: శ్రీ త్యాగరాజ స్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలు మీరు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఈ నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
2: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
1: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ప్రకటనలు విన్నారు. శ్రీ త్యాగరాజస్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలో తరువాత సీతా కళ్యాణ వైభోగమే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా అమరదీపం చిత్రానికి వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మీరు ఇంతవరకు ఫిలిం గీతం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఈరోజు విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
0: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందినవారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందినవారు 2,708 మంది, 11 మందికి పీహెచ్డీ విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, 2 ఎండోమెంట్ అవార్డులు, 1 గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు MBBS సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 కొత్త MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల సంఖ్య 175 నుంచి 250 పెరుగగా, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200 చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం

0: ఈ నెల 10వ తేదీ నాటికి 370,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కరఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: గోదావరి పుష్కరాలు 4 నెలల ముందే స్టార్ట్ చేశారు. అయితే ఈసారి దీనికి 1 ఇయర్ కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎన్జీ రాజవరాక్షలు దగ్గర చేస్తారు. 580 కోట్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే రోడ్లు వైడింగ్ కానీ రోడ్డు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ కానీ, సామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా 580 కోట్ల గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వామేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ,
2: వైభాగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకునే తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15 తారీఖు వస్తామని చెప్పారు.
0: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశయాలు, ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా

చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
3: తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: వనితావాణి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాపై సమగ్ర విశ్లేషణ శ్రీమతి కల్పనా శైల గారి ప్రసంగం వింటారు.
8: ప్రపంచ దేశాలన్నీ ఈరోజు అనగా జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నాము? దాని పుట్టుపోరోతరలేంటో మీ అందరికీ బాగా తెలుసు. 1987 జులై 11 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఈ రోజుని 5 బిలియన్ డే అని పిలుస్తారు. ఇది ప్రపంచ జనాభా దినోత్సవ స్థాపనకు ఒక ప్రేరణగా నిలిచింది. 1989 ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ తరువాత నుండి ప్రతి సంవత్సరం జనాభా సమస్యలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ జనాభా పెరుగుదల, దాని వలన వచ్చే అనర్థాలు, దీని మీద విస్తృతంగా అవగాహన కల్పించడమే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రపంచ జనాభా పెరుగుదల, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువత అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజలకి అవగాహన కల్పించడమే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రపంచ జనాభా దినోత్సవం రోజున ఒక ప్రత్యేక నినాదాన్ని మనందరికీ పంపించింది. ఆ నినాదం ఏమిటంటే, ఎంపవరింగ్ యూత్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. అంటే అచ్చంగా చెప్పాలంటే, న్యాయబద్ధమైన ఆశాజనకమైన ప్రపంచంలో యువత తనకు కావలసిన కుటుంబాలను నిర్మించుకునేలా సాధికారత కల్పించడమే. డియర్ ఫ్రెండ్స్, ఈ సందేశం కేవలం కుటుంబ నియంత్రణ గురించి మాత్రమే కాదు. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధి

ది మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి సమాన అవకాశాల గురించి కూడా చెబుతోంది. ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మనం ఆచరించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ప్రపంచ జనాభా 820 కోట్లకు చేరుకుంది. అందులో భారతదేశ జనాభా 145 కోట్లు పైగా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ప్రతి 6లో ఒకరు భారతీయుడే ఉన్నారు. ఇది మనకు గర్వకారణమే, కానీ అదే సమయంలో ఇది మన బాధ్యతను కూడా చాలా పెంచుతుందని చెప్పవచ్చు. 2022 నవంబర్లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని ఒక అంచనా. అలాగే 2100వ సంవత్సరం నాటికి 1040 కోట్లు చేరే అవకాశం ఉందని ఒక అంచనా. ఈ జనాభా పెరుగుదల అనేది ఒక విస్ఫోటనం లాగా పెరుగుతున్న ఇలాంటి తరుణంలో బాధ్యత గల పౌరునిగా మనం దృష్టి సారించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. అవేంటో చూద్దామా. మొట్టమొదటిది కుటుంబ నియంత్రణ మరియు ప్రజనన హక్కులు. రెండవది లింగ సమానత్వం మరియు సాధికారత. మరి మూడవది పేదరిక నిర్మూలన మరియు అభివృద్ధి. నాలుగవదిగా మాతృ మరియు శిశు ఆరోగ్యం. ఐదవది మానవ హక్కులు మరియు సామాజిక న్యాయం. ఆరు పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి. భారతదేశం ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానం ఉందని మనం అనుకున్నాం కదా. మరి దీనివల్ల ఉపయోగాలేంటో నష్టాలేంటో ఒకసారి చూద్దామా. ఒక నాణానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్లు అత్యధిక జనాభా వలన లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ లాభాలేంటో చూసేద్దాం. మొట్టమొదటి స్థానంలో భారీ యువశక్తి, అంటే జాతీయ స్థాయిలో అత్యధికంగా పనిచేసే వయస్సు జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ అగ్రగామిగా 70.8% ఉంది. రెండవదిగా తెలంగాణ. తెలంగాణలో 70.2% రెండో స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది 70.1%తో మూడో స్థానంలో ఉంది. ఇది ఈ ప్రాంతానికి భారీ మానవ వనరుల సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత జనాభాలో 30 సంవత్సరాల్లోపు ఉన్నవారు 60% ఉండడం వల్ల మనకి మానవ శక్తి, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండటం వలన వస్తు ఉత్పత్తి పెరుగుదలకు ఇది దోహదపడుతుంది. తద్వారా తలసరాదాయం పెరిగి, తద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమయ్యి మన భారతదేశం ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశంగా ఇది నిలదొక్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి రెండవది పెద్ద వినియోగదారుల మార్కెట్. మనం ఇదివరకే చెప్పుకున్నాం మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది. మూడు ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం. ఎక్కువగా వస్తు ఉత్పత్తి చేసి అత్యధిక వస్తు వినియోగం జరపడం ద్వారా ఆర్థిక వినిమయం బాగా జరుగుతుంది. ఆర్థిక వినిమయం బాగా జరిగితే పన్నుల రాబడి కూడా పెరుగుతుంది. తలసరి ఆదాయం మరియు జాతీయ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా ఆర్థికంగా మన భారతదేశం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల నడుమ మన భారతదేశం చేరడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగవది ప్రపంచ రాజకీయ ప్రభావం. మనం పైన చర్చించిన అంశాల్లో విజయం సాధించినట్లయితే G20, బ్రిక్స్, ఐక్యరాజ్య సమితి సంస్కరణలలో భారతదేశ పాత్ర పెరుగుతుంది. ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం యొక్క పరపతి కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐదవది సాంకేతిక అభివృద్ధి. భారతదేశం భౌగోళికంగా, సహజ వనరుల పరంగా చాలా సుసంపన్నమైన దేశం. ఇలాంటి దేశంతో యువశక్తి కూడా తోడైతే కంపెనీలు, ఫ్యాక్టరీలు, స్టార్టప్లు, ఐటీ రంగం వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణ జరిగితే సాంకేతిక అభివృద్ధి శరవేగంతో పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశ జనాభా పెరగడంతో నష్టాలు కూడా ఉన్నాయని మనం అనుకున్నాం కదా, అవేంటో మరొకసారి చూద్దాం. మొట్టమొదటిది పెద్ద సమస్య నిరుద్యోగం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు మార్కెట్లోకి వస్తున్నారు. మరి ఇండియాలోనే కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇంకా మిగతా రంగాల్లో గ్రాడ్యుయేట్స్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అవుతున్నారు. మరి అందరికీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం వల్ల ఈ నిరుద్యోగం అనేది పెరిగిపోతూ ఉంది. రెండు సహజ వనరులపై ఒత్తిడి. జనాభా సర్వత్రా విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తగినట్టు అదే నిష్పత్తిలో సహజ వనరులు పెరుగుతున్నాయా? అదే భూమి, అదే నీరు, అదే గాలి. సృష్టిలో సహజ

వనరులు జనాభాతో పాటు పెరగవు కదా. అందువలన మరి జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల నీటి సమస్యలు, భూమి రేట్లు పెరిగిపోవడం, విద్యుత్ కోసం నేల బొగ్గుని ఇష్టానుసారంగా వాడేయడం, నదుల మీద డ్యాములు కట్టడం, తద్వారా నీటి ప్రవాహాలు అడ్డుకోవడం, దీనివల్ల వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, విధ్వంసాలు సంభవిస్తున్నాయి. వీటన్నిటినీ మనం కొద్ది సంవత్సరాలుగా మన కళ్ళారా చూశాము. అదేవిధంగా జనాభాకి సరిపడినంత ఆహారం దొరకపోవడం వల్ల వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. వ్యవసాయం తగ్గిపోవడం వల్ల మరి సహజ వనరులపై కూడా ఒత్తిడి కలుగుతుంది. అందువలన ప్రకృతిలో ఉచితంగా ఉన్న సహజ వనరులు కూడా మనము వెలపెట్టి అధిక ధరలకి కొనుక్కోవలసినటువంటి దుస్థితి ఇప్పుడు మనకి కలుగుతోంది. మూడోది కాలుష్యం. సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంటే పరిపూర్ణమైన స్వచ్ఛమైన వస్తువు ఏది మనకి సులువుగా దొరకటం లేదు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, అలాగే మనము సుఖ జీవనానికి అలవాటు పడిపోయి ప్లాస్టిక్ ని ఇష్టానుసారంగా వాడుతున్నాము. ఇది ప్రకృతిలో ప్లాస్టిక్ కూడా ఒక అంతర్భాగం అయిపోయి గాలిని, నీటిని, భూమిని, భూగర్భ జలాల్ని, సముద్రాల్ని, చెరువుల్ని అన్నింటినీ కూడా కలుషితం చేస్తూ భూ చల రాశులకు ప్రాణహాని కలుగు చేస్తున్నాయి. నాలుగు, పట్టణ సమస్యలు. జనాభా విపరీతంగా పెరిగిపోవటం వల్ల అందరూ కూడా 2-వీలర్స్, 4-వీలర్స్ అధికంగా వాడుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయిపోవడం, అలాగే గాలి కాలుష్యం పెరిగిపోవడం. ఉదాహరణకి ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీ మన రాజధాని అయినప్పటికీ ఎంత కాలుష్యం ఉంది. మరి కాలుష్యం తారాస్థాయిలో ఉంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరుకుంటూనే ఉంది. అలాగే గ్రామాల్లోని వ్యవసాయదారులు వ్యవసాయ వృత్తిని విడిచిపెట్టి వలస కార్మికుల రూపం దాల్చి 10 మందికి కడుపు నింపాల్సిన వాళ్ళు పొట్ట చేతి పట్టుకుని పట్టణాలు చేరి ఉద్యోగాల కోసం, కూలి పనుల కోసం పట్టణాలు చేరడం వల్ల మురికివాడలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. దీనివల్ల గృహాల కొరత ఏర్పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ మరి భవనాల నిర్మాణం జరిగి మరి అన్ని ఊర్లు కూడా కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతున్నాయి. 5, ఆరోగ్య సేవలపై ఒత్తిడి. జనాభా పెరిగిపోవడం వల్ల ఆసుపత్రిలో రద్దీ ఏర్పడుతుంది. తద్వారా జనాభాకి కావలసినటువంటి వైద్యులు, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మేలైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఇది కోవిడ్ టైంలో మనం ప్రతి ఒక్కరం, ప్రతి కుటుంబం కూడా ఈ దుస్థితిని చవిచూశాం కదా. ఒక ప్రకృతి విపత్తు లేదా ఒక వైద్య విపత్తు ఏర్పడితే దాని యొక్క పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో మనం కోవిడ్ టైంలో అందరం కూడా కళ్ళారా చూసాం. మనందరికీ తెలిసిందే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైపోతుంది కదా. జనాభా పెరిగిపోతుంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా తగ్గిపోతూ సామాన్యులకి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. 6, పర్యావరణ నష్టం. పెరుగుతున్న జనాభా, మళ్ళీ అందులో కూడా ఎక్కడ మనకి జాయింట్ ఫ్యామిలీస్ కనపడటమే లేదు. ఎక్కడ చూసినా న్యూక్లియర్ ఫ్యామిలీసే. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి సరిపడినటువంటి గృహాల నిర్మాణం, దానికోసం అడవులు నరికివేయడం, చెట్లను నరికివేయడం, తద్వారా వాతావరణం వేడెక్కిపోవడం, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోవడం, జీవ వైవిధ్యం తగ్గిపోవడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం, ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడకం పెరిగిపోవడం, తద్వారా క్లోరోఫ్లోరో కార్బన్లు మరి వాతావరణంలోకి ఎక్కువ శాతం చేరడం, దీనివల్ల ఓజోన్ పొర దెబ్బతినడం, సకాలంలో వర్షాలు పడకపోవడం, మరి వర్షాలు సరిగా పడకపోవడం వల్ల అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతుంది, కరువులు సంభవిస్తున్నాయి, దాని ఫలితంగా వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇలాగా ఎన్నో రకాలుగా ఒక వ్యక్తి, ఒక మనిషిని డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అన్ని కోణాల్లో కూడా ఒక వ్యక్తి నష్టపోతూ తన ప్రామాణిక స్థాయి నుంచి మనిషి కిందకి పడిపోతూ ఉన్నాడు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు జనాభా పెరిగితే ఎన్ని నష్టాలున్నాయి, ఇవన్నీ మనకు తెలీదా? అంటే ఎందుకు తెలీదు, మనందరికీ బాగా తెలుసు, కానీ మనకెందుకులే అని ఒక నిర్లిప్తత. ఈ నిర్లిప్తతే అన్ని అనర్థాలకి కూడా మూల హేతువు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధమైనటువంటి చర్యలు చేపడితే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంకా దిగజారకుండా ఉండగలుగుతాం? మరి అవి ఎటువంటి చర్యలో మనం ఏమి చేయాలో ఒక్కసారి మనము చర్చించుకుందాం, ఓకేనా? డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇది విన్నారా ఎప్పుడైనా? డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగి ఉంది. దీనినే డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు. సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ యువత దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన బలంగా మారుతారు.

జాతీయ స్థాయిలో అత్యధికంగా పనిచేసే వయస్సున్న జనాభా మన ఢిల్లీలో ఎక్కువ శాతంలో ఉందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మరి రెండో స్థానంలో తెలంగాణ, మూడో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కదా. ఇది ఆంధ్రప్రదేశ్కు భారీ మానవ వనరుల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి నిర్వచనం ప్రకారం జనాభా వయస్సు నిర్మాణంలో మార్పు ఫలితంగా ఏర్పడే ఆర్థిక వృద్ధి సామర్థ్యమే జనాభా డివిడెంటు. ప్రధానంగా శ్రామిక వయస్సు 15 నుంచి 64 సంవత్సరాలు. నాటికి భారతదేశంలో సగటు వయస్సు 29 సంవత్సరాలు. ఇది ప్రపంచ సగటిలో అతి తక్కువ. అదే సమయంలో చైనా మరియు అమెరికాలో సగటు వయస్సు 37 సంవత్సరాలు. పశ్చిమ ఆసియాలో అయితే 45 సంవత్సరాలు. జపాన్లో 49 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి అంచనా వేసినట్లుగా 2025 నాటికి ప్రపంచంలోనే భారత్ అధిక జనాభా గల దేశంగా అవతరించింది. ఈ జనాభా అత్యధికంగా పనిచేసే వయసు వర్గంలోనే ఉన్నారు. ఆ జనాభా డివిడెంట్ను ఉపయోగించే అవకాశం 5 దశాబ్దాల పాటు, అనగా 2005-2006 ఆర్థిక సంవత్సరం నుంచి 2055-56 ఆర్థిక సంవత్సరం వరకు ఉంటుందని ఒక అంచనా. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆత్మ నిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలు భారత జనాభా డివిడెంట్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సహాయపడుతున్నాయి. జనాభా డివిడెంట్ కారణంగా వ్యక్తిగత ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది దేశాభివృద్ధికి దారితీస్తుంది. మహిళలను స్వతంత్రంగా చేసి జీవన ప్రమాణాలు పెంచుతుంది. తద్వారా సంతానోత్పత్తి రేటు తగ్గి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారితీస్తుంది. పేద మధ్య తరగతి వారు మధ్య ఎగువ తరగతి సమాజంగా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. విద్య వివేకవంతమైన జీవనం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. తయారీ రంగం పారిశ్రామికీకరణను పెంచుతుంది. ఎక్కువ మంది యువకులు కర్మాగారాల్లో పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచుతుంది. అంటే భారత జనాభాలో సుమారు 60% 30 ఏళ్లలోపే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు ఉపాధి కల్పన అందజేస్తే వచ్చే 20-30 సంవత్సరాల పాటు ఆర్థిక అభివృద్ధికి వారు తోడ్పడతారు. అంతేకాకుండా భారతదేశంలో జనాభా రేట్ చూసినట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధంగా లేదు. దక్షిణ భారత రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు తగ్గింది. ఉత్తర భారతదేశంలోనూ మధ్య భారతదేశంలోనూ ఈ టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు కొంచెం ఎక్కువగా ఉంది. దీనికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, ఆహార వ్యవహారాలు కావచ్చు, వస్త్రధారణ వంటి అంశాలు టోటల్ ఫెర్టిలిటీ రేటుని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. NFHS 5 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు సుమారు 1.6% గా ఉంది. ఇది కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో సమానంగా ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాలతో అంటే భారతదేశపు సగటుతో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం యువతకు ఇప్పుడున్నటువంటి వర్క్ స్ట్రెస్ కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, ఇప్పుడు ధరించేటువంటి కావచ్చు, ఇవన్నీ మగవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే మహిళల విషయంలోకి వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పౌష్టికాహార లోపం కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ని ప్రభావితం చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే ఇప్పుడు మన రాష్ట్రం ముందున్న సవాళ్ళేంటో చూద్దాం. మొట్టమొదటిది నాణ్యమైన విద్యను అందించాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు స్కిల్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్మెంటు, డిజిటల్ ఎడ్యుకేషన్, అమ్మాయిలకైతే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు అందించాల్సి ఉంది. ప్రస్తుత కాలంలో ఏఐ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి యువతకి ఏఐలో నాణ్యమైన శిక్షణను విరివిగా అందించాలి. దానివల్ల మన యువత ప్రపంచ దేశాలతో పోటీ పడి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థిక సుస్థిర స్థానంలో నిలబెట్టగలుగుతారు. రెండవది నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. ప్రతి సంవత్సరం లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చి ఉద్యోగం లేక బాధపడుతున్నారు. కాబట్టి యువత నైపుణ్యం లేని యువతగా మారిపోయింది. సంఘ అభివృద్ధిలో వీరు ఎటువంటి భాగస్వామ్యం కాలేరు. కావున యువతకి నైపుణ్య అభివృద్ధి చాలా ముఖ్యం. అందువలన ఏఐ, రోబోటిక్స్, కోడింగ్, సెమీకండక్టర్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు MSME అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాంటి రంగాల్లో శిక్షణనివ్వాలి. ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రస్తుతము మరి ప్రజలకు కావలసినటువంటి అవసరాలు ఏంటో, దానికి సంబంధించిన పరిశ్రమలు ఏంటో, ఏ కోర్సులకి

0: అనుకూలంగా ఉందో వాటి మీద మాత్రమే యువతకు శిక్షణని విస్తృతంగా అందజేయాలి. 3, మహిళా సాధికారత. మహిళ చదువుకుంటే మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మహిళా విద్య పెరిగితే కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జనన మరణాల రేటు సహజంగా తగ్గుతుంది. కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా బాల్య వివాహాలని నిర్మూలన చేయాలి. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సమాన వేతన హక్కు కూడా కల్పించాలి. స్వయం ఉపాధి రుణాలను కూడా మహిళలకు అందచేయాలి. మహిళా స్టార్టప్లకి ప్రోత్సాహాలు ఇవ్వాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైన బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. ఆరోగ్యవంతమైన బిడ్డ మాత్రమే దేశ అభివృద్ధికి దోహదపడతాడు. కాబట్టి మరి మహిళా ఆరోగ్యం మీద కూడా మనము ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 4, స్వచ్ఛంద కుటుంబ ప్రణాళిక. ప్రపంచ జనాభాని అరికట్టాలంటే కుటుంబ ప్రణాళిక అవసరమే. కానీ కుటుంబ నియంత్రణ బలవంతంగా కాదు, అవగాహనతో జరగాలి. కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులో ఉన్న అవగాహన లేకపోతే వినియోగం తగ్గుతుంది. అందువల్ల ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం చాలా అవసరం. ఉచితంగా కుటుంబ నియంత్రణ సేవలు విస్తృతం చేయాలి. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించడం, వివాహానికి ముందు ఆరోగ్య సలహాలు, యువతకు ప్రజనన ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించడం, యువతకు ప్రజనన విద్య మీద అవగాహన కల్పించడం ద్వారా మాతృ శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాలు ఏర్పడతాయి. ఆ విధంగా మాతృ మరణాల రేటు కూడా తగ్గుతుంది. 5, వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి. జనాభా పెరిగితే ఆహార అవసరాలు కూడా పెరుగుతాయి. అన్నదాత సుఖీభవ అనే ఆంధ్ర సాంప్రదాయానికి అనుగుణంగా వ్యవసాయాన్ని ఆధునీకరించాలి. వ్యవసాయంలో ప్రెసిషన్ ఫార్మింగ్ మరియు మైక్రో ఇరిగేషన్, సహజ వ్యవసాయము, జీరో బడ్జెట్ వ్యవసాయము, ఆహారం నిల్వలు మరియు విలువ ఆధారిత పరిశ్రమలు, రైతులకు సాంకేతిక సహాయం వంటివి అందించడం వల్ల ఆహార భద్రత కల్పించబడుతుంది. రైతులకు ఆదాయం కూడా పెరుగుతుంది. రైతులు కార్మికులుగా మారి వలస కార్మికులుగా మరలిపోవడం తగ్గుతుంది. జై జవాన్ జై కిసాన్ వంటివి పుస్తకాలకు మాత్రమే అంకితం కాకుండా రైతులకు అన్ని విధాలా ఆదుకొని వ్యవసాయాన్ని పరిపుష్టి చేస్తే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. మరి చివరిగా, కొన్ని దశాబ్దాల తర్వాత కార్మిక శక్తి తగ్గి పెన్షన్ వ్యవస్థపై భారం పడుతుందనో, లేదా తక్కువ జనాభా వల్ల వినియోగ మార్కెట్ తగ్గి ఆర్థిక నిధి మందగిస్తుందనో, తెలుగు భాషా సంస్కృతి కాపాడేందుకు తగినంత జనాభా అవసరమనో, లేదంటే ఏపీ విశాల భూభాగం సహజ వనరులు ఉండడంతో జనాభాకు తగిన చోటుందని, జనాభా పెంపు అవసరమని వాదించే వాళ్లకు ఒకే ఒక్క విన్నపం, జనాభా పెంచడం కంటే జనాభా నాణ్యత పెంపు చాలా ముఖ్యం. ఉన్న జనాభాకు నాణ్యమైన గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యము మరియు మంచి జీవనోపాధి అందించి దేశం యొక్క సుస్థిరతను కాపాడటమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. మన తరం ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే జనాభా పెంపు కోసం మనం ఆలోచించాలి. యుద్ధానికి ఎంతమంది సైనికులు వెళ్లారని కాదు, ఎంతమంది వీరులు ఉన్నారన్నదే ముఖ్యం. ఇట్ ఈస్ క్వాలిటీ రాదర్ దెన్ క్వాంటిటీ దట్ మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్.
1: మీరు ఇంతవరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాపై సమగ్ర విశ్లేషణ శ్రీమతి కల్పనా శైలా గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: తర్వాత హిమాలయ తుంగ, తిరుపతి త్యాగరాజు గారి లలిత గీతం వింటారు, ఆలపించిన లలిత గీతం వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కేవీ మోహన్ రాజు, సి జి సుధా భరద్వాజ్ ఆలపించిన లలిత గీతం.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆశా భోస్లే సురేష్ వాడేకర్ పాడిన గీతం వింటారు, చిత్రం పరిందా.

కార్యక్రమాల తర్వాత కుచ్ కుచ్ హోతా హై ఈ చిత్రం నుంచి కవిత కృష్ణమూర్తి, కుమార్ సాను, అల్కా యాగ్నిక్, జతిన్ లలిత్ పాడిన గీతం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రీతం చక్రవర్తి అజిత్ సింగ్ పాడిన గీతం వింటారు. చిత్రం ఏ దిల్ హై ముష్కిల్.

కార్యక్రమంలో తర్వాత వినండి అల్కా యాగ్నిక్ ఆజిత్ సింగ్ పాడిన గీతం, చిత్రం తమాషా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి మరి స్వాగతం. మరి మీరంతా రెడీగా ఉన్నారు కదా. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి నేను చెప్పేస్తున్నాను, వెంటనే ఆన్సర్స్ని కూడా పంపించేయండి. ఫస్ట్ జీకే క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే మీరు వాట్సాప్ ద్వారా మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి ఈలోపు ఒక పాట విందాం. పరుగు చిత్రానికి సాకేత్ పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్.

మరి యోలైలో ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ పంపించారు. ఎవరెవరు కరెక్ట్గా పంపించారో చూద్దాం. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు అని అంటే భాస్కరుని సత్యనారాయణ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు.

బండారు శంకరయ్య చందర్లపాడు గ్రామం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా పండా లలితాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఖమ్మం నుంచి రాధాప్రకాష్ కరెక్ట్గా పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నర్సాపురం నుంచి సీతారామాంజనేయమూర్తి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఆర్ఎన్విఎన్ మూర్తి రైట్ ఆన్సర్ పంపించారు. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ సిరువల్లంక నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగానండి క్వశ్చన్. తర్వాత లత ఉయ్యూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. పాలంపొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెహమూద్ జైనుద్దీన్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్బారావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రామచంద్రగుప్త కరెక్ట్గా పంపించారు. గుండుగోళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దమోజ్ వెంకటాచారి నల్గొండ జిల్లా చందంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లత హోస్కోట్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. విజయకుమార్ రెడ్డి కోవూరు నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ వాసవినగర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా టెక్కలి నుంచి అనన్యశ్రీ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. తర్వాత హనుమంతరావు ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా జాబ భూమేశ్వర్ శ్రీ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్తూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాల్ నుంచి. సత్తిరెడ్డి అనపర్తి నుంచి. ఎనమడుగు నుంచి రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు వీరంతా. ఇంకెవరు, సర్దార్ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఉడి శరత్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. విజయశేఖర్ నంద్యాల నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్ నెల్లూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కారంచేడు నుంచి వెంకటేశ్వర రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు.

ఈవినింగ్ అండి. బదరి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు, ఎక్కడి నుంచో పంపించలేదు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు అంత రైట్ ఆన్సర్స్ పంపించారు. సౌపర్ణిక నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. మరి సెకండ్ జీకే క్వశ్చన్ వచ్చి క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అనేది నా రెండో జీకే ప్రశ్న. క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది, దానికి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించేయండి. మరి ఎవరెవరు పంపించారు చూద్దాం. ఇప్పటివరకు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే చెప్పేశారు కదా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అనేది నేను అడిగిన రెండో ప్రశ్న. మరి ఈలోపు ఒక పాట విందాం. దళపతి చిత్రం నుంచి స్వర్ణలత గానం వింటారు.

మరి యోలైకి తిరిగి స్వాగతం. క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ చాలామంది కరెక్ట్గా పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. తెనాల నుంచి మహేంద్ర. ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ సుజాతానగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. హనుమంతరావు ఖమ్మం నుంచి కరెక్ట్గా పంపించారు. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కడప నుంచి వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బండారు శంకరయ్య చందుర్లపాడు గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి సరైన సమాధానం. సుమతి ఆత్మకు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు నుంచి విశాల కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సీతారామాంజనేయమూర్తి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కళ్యాణ్చారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెహమూద్ జైనుద్దీన్ సరైన సమాధానం పంపారు. గుండుగొల నుంచి రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాకృష్ణమూర్తి బాపట్ల నుంచి సరైన సమాధానం పంపారు. మిడతల రామమూర్తి ఒరవకొండ నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు కాకినాడ జిల్లా. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు వీరు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సూరిబాబు సరైన సమాధానం పంపించారు. డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనపర్తి నుంచి సత్తిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇంకా శేషయ్య కరెక్ట్గా ఆన్సర్ పంపించారు దగదర్తి మండలం నుంచి. వెంకటాచారి నల్గొండ జిల్లా చందంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బలరామ్ రెడ్డి ఇక్కడ నుంచి ఇనమడుగు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత కరీంనగర్ నుంచి సులోచన రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఎం ప్రతాప్.

ఐటీఐ జంక్షన్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్. కోవూర్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్స్ పంపారు. ఇంకా వెంకటేష్. కమాన్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు. సత్యనారాయణ సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. జాబా భూమేశ్వర్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు అంటే త్రివేణి నల్గొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. వెంకట్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిర్యాలగూడ నుంచి భిక్షం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్తూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లేశ్వరరావు గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. చెన్నూరు నుంచి శేషయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తాళ్ళ రాంపూర్ నుంచి రాజేందర్ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్. ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. తర్వాత బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. కొత్తగూడెం నుంచి రాజేశం సరైన సమాధానం పంపారు. ఇంకా వెంకటేశ్వర రెడ్డి తెలగపాలెం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ప్రభాకర్ రావు కొమరంభీం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని సెండ్ చేశారు. తర్వాత ఇంకెవరు పంపించారు, ఇది కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారండి. క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి దక్షిణాఫ్రికా. ఇటీవల తీవ్ర వర్షాలు కారణంగా వరదలు రావడంతో క్రూగర్ నేషనల్ పార్క్ని తాత్కాలికంగా అయితే ప్రజెంట్ మూసేశారు. ఇది దక్షిణాఫ్రికాలోని చాలా పెద్దదైన పురాతనమైన నేషనల్ పార్క్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణకి ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఒక పార్క్. దాని డీటెయిల్స్ అయితే ఇది. ఇక మరి ఇప్పుడు ఒక పాట విందాం. ఆకలి రాజన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, రచన అత్రేయ.

0: పెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: మీరింతవరకు యువలయ జీకే క్విజ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో గీత్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి జి బసవంత్ శ్రీసాయి.
2: నమస్తే అధ్యాపిక జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాష్వన్ బయట. ఆజ్ హమ్ గీత్ నామక్ పాఠ పడేంగే. పహలే విషయ ప్రవేశ పడో.
2: హమారా భారత్ కష్ట ప్రధాన,
3: కృషి ప్రధాన
2: దేశ్ హే. కిసాన్ హమారే దేశ్ కి శాన్ హే. కృషక్ జీవన్ కే మాధ్యమ్ సే గీత్ గా గీత్ కర్
3: గీత్కార్
2: గీత్కార్ భారతీయో మే ఆశా కా సంచార్ కర్తే హే
3: కరాతే హే
2: కరాతే హే. ఇస్ గీత్ మే మానవ జీవన్ కా కీ సార్థకత కా పరిచయ మిల్తా హే.
3: అచ్చా సునో, హమారా భారత్ కృషి ప్రధాన దేశ్. మన భారతదేశం కృషి అంటే వ్యవసాయ ప్రధానమైన దేశం. కిసాన్ హమారే దేశ్ కి శాన్ హై. రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వారు. వారు మన దేశానికి గర్వకారణం. అందుకే వారిని అన్నదాతలు అని కూడా అంటారు. రైతులు హమ్ సబ్కో అన్న ఖిలాతే హే ఔర్ పేట్ భర్తే హే. ఈ కృషక్ క్యా కర్తే హే, హమ్ సబ్కో అన్న ఖిలాతే హే, మనకి మన కడుపు నింపడానికి మనకి కోసమని అన్నాన్ని ఉత్పత్తి చేస్తారు. కృషక్ జీవన్ కే మాధ్యమ్ సే గీత్కార్ భారతీయొమ్మే ఆశా కా సంచార్ కర్తే హే. కవిగారు రైతుల వ్యవసాయ జీవితం ఆధారంగా భారతీయుల్లో ఆశని నింపుతున్నారు. ఇస్ గీత్ మే మానవ జీవన్ కి సార్థకత కా పరిచయం మిల్తా హే. ఈ పాఠం ద్వారా మనకి మానవ జీవితం యొక్క సార్థకతను పరిచయం చేస్తున్నారు. అంటే ఏ విధంగా అయితే రైతులు నిరంతరం కష్టపడి పనిచేస్తారో అదేవిధంగా ఒక విద్య మనిషిని ఎంతో గొప్పవారిగా తయారు చేస్తుందన్నమాట. హార్డ్ వర్క్ చేయటం అంటే బాగా కష్టపడి పనిచేయటం ద్వారా మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం. అచ్చా, అబ్ కవి పరిచయ పడో.
2: కవి కేదార్నాథ్ అగ్రవాల్ జీవన్ కాల్ సన్ 1911 సన్ 2000 రచనా ఏం పెహలా పానీ జిందగీ విరంగన ఆది పురస్కార్ సాహిత్య

0: అకాడమీ పురస్కార్, హిందీ సంస్థాన్ పురస్కార్ ఆది.
1: అచ్చు సునం, ఈ పాఠం రాసిన కవిగారి పేరు కేదారనాథ్ అగర్వాల్. ఆయన 1911 ఏప్రిల్ 1 జన్మించారు. అలాగే 2022 మే 22 చనిపోయారు. పహలా పానీ, జిందగీ, వీరాంగన మొదలగు రచనలు చేశారు. సాహిత్య అకాడమీ పురస్కార్, హిందీ సంస్థాన్ పురస్కార్ ఈయనకు లభించాయి. ఈయన తల్లిదండ్రులు ఘసోటో దేవి ఔర్ హనుమాన్ ప్రసాద్ గుప్తా. అచ్చా అబ్ గీత్ పాట పడేంగే, యహ ఏక కవితా పాట హే, పహలా గీత్ పడో.
0: ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా, గీతోం కీ కీర్తి కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా.
1: అచ్చా సునో, ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా, గీతోం కీ కీర్తి కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా. యహా గీత్ కా మతలబ్ హే పరిశ్రమ సే హే, ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా, ఇసీ జన్మ మే ఈ జన్మలోనే, ఇసీ జీవన్ మే ఈ జీవితంలోనే హమ్కో తుమ్కో మాన్ మిలేగా, మాకు మీకు మనందరికీ గౌరవం లభిస్తుంది. అంటే మనందరికీ ఈ జీవితంలోనే అంటే మరణించే లోపలే గౌరవం లభిస్తుంది. ఎందుకంటే పుట్టుక నుంచి మరణించే వరకు చేసే పనుల ద్వారానే మనకు గౌరవం అనేది లభిస్తుంది. ఇక్కడ గీత్ అంటే హార్డ్ వర్క్. గీతోంకి కేతి కర్ణేకో, మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో, అందరితో కలిసిమెలిసి ఉంటామో, ప్రేమగా ఉంటామో, పూరా హిందుస్థాన్ మిలేగా, అప్పుడు మనకి కూడా అంతే ప్రేమ అభిమానం లభిస్తాయి. అబ్ దూసరా పడో.
0: క్లేష్ జహా హే ఫూల్ కిలేగా, హమ్కో తుమ్కో త్రాన్ మిలేగా, ఫూలోం కీ కేతి కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
1: క్లేష్ జహా హే ఫూల్ కిలేగా, హమ్కో తుమ్కో త్రాన్ మిలేగా, ఫూలోం కీ కేతి కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా. క్లేష్ జహా హే, క్లేష్ అంటే కష్టాలు, కష్టాలు ఎక్కడుంటాయో ఫూల్ కిలేగా, అక్కడే మనకి పూలు లభిస్తాయి. పూలు అంటే సుఖం అన్నమాట. ఎందుకంటే కష్టాలు రాగానే మనం భయపడతాం, కంగారు పడిపోతాం, కానీ కష్టాల వెంటే మనకి సుఖాలు కూడా లభిస్తాయని గుర్తుంచుకోవాలి. ఎలా అయితే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి రావటం ఎంత సహజమో, అలాగే ఎప్పుడైతే మనం ఎక్కువగా కష్టపడతామో అప్పుడే మనకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఫూలోంకి కేతి కర్ణేకో అలాంటి ఆనందాన్ని పొందాలంటే కష్టపడాలి. అప్పుడే పూరా హిందుస్థాన్ మిలేగా అంటే ఈ భారతదేశంలో మనం కోరుకున్న చోట, త్రాన్ అంటే పోషన్, స్థానం, కోరుకున్న స్థానం లభిస్తుంది. మనకైనా మీకైనా ఎవరికైనా ఒక లక్ష్యం కోసం కష్టపడితే ఫలితం దక్కుతుంది. అచ్చా ఆ బగ్లా పంచిపాడు.
0: దీప్ బుజే హే జిన్ ఆంకోంకే ఉన్ ఆంకోంకో జ్ఞాన్ మిలేగా, విద్యాకి కేతి కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
1: అచ్చా, దీప బుజే హే జిన్ ఆంకోంకే ఉన్ ఆంకోంకో జ్ఞాన్ మిలేగా, విద్యా కీ కేతి కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా. దీప్ అంటే ఇక్కడ వెలుతురు. దీప్ బుజే హే జిన్ ఆంకోంకే, మనం మన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అలాగే ఈ కళ్ళతోనే అన్యాయాన్ని, అరాచకాన్ని, లంచగొండితనాన్ని, అవినీతిని, అబద్ధాలు మాట్లాడడాన్ని చూస్తూ కూడా కళ్ళు లేని వాళ్ళలాగా ఊరుకుండిపోతాం, భయపడుతుంటాం. ఎందుకంటే మనకు సరైన జ్ఞానం అందలేదు కాబట్టి. అందుకే దీప్ బుజే హే జిన్ ఆంకోంకే, అటువంటి పరిస్థితుల్లో సరైన చదువులు లేదా జ్ఞానం పొందడం ద్వారా అజ్ఞానాన్ని దూరం చేయగలుగుతాం. విద్యాకి కేతి కర్ణే కో, విద్య అంటే ఇక్కడ పడ్న, లిఖన, సీఖన. ఎప్పుడైతే మనం బాగా కష్టపడి చదువును అభ్యసిస్తామో అప్పుడు భారతదేశం అంతా అంటే పూరా హిందుస్థాన్ మిలేగా నువ్వు కోరుకున్నట్లుగా కనిపిస్తుంది అని కవిగారు చెప్తున్నారు. అచ్చా అబ ఆగే పడో.
0: మే కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా, మోరోంసా నత్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
1: అచ్చా సునో, మై కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా, మోరోంసా నర్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా. మై కహతా హూ, ఇక్కడ కవిగారు అంటున్నారు మై కహతా హూ, నేను చెప్తున్నానండి, ఫిర్ కహతా హూ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా. ఇక్కడ ప్రాణ్ అంటే

0: మంచి లైఫ్ అంటే మంచి జీవితం. మాకైనా మీకైనా ఎవరికైనా మంచి జీవితం దొరుకుతుంది. మోరోంసాన్ అత్తన్ కర్ణేకు పూరా హిందుస్థాన్ మిలేగా. మోర్ అంటే నెమలి. నెమలి ఎప్పుడు ఆనందంతో పురువిప్పి నాట్యం ఆడుతుంది? ఎప్పుడైతే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని వర్షం వచ్చే సూచన కనబడుతుందో అప్పుడు నెమలి తన్మయత్వంతో నాట్యమాడుతుంది. అంటే ఆ సమయంలో నెమలిలోని నాట్య ప్రతిభ బయటికి వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మనలోని ప్రతిభను గుర్తించి ఆ దిశగా కష్టపడి పనిచేస్తే పూరా హిందుస్థాన్ మిలేగా, మనకి కూడా ఈ భారతదేశం అంతా లభించినట్లే కదా అని కవిగారి ఉద్దేశ్యం. సమజ్ గయా భాష్వన్
1: జీ? అధ్యాపిక జీ.
0: అచ్చా అబ్ ఏక్ బార్ చారం పద్యం మే ముఖ్య విషయ బతాతీ హూ, ధ్యాన్ సే సునో. గీత కా మత్లబ్ ఇస్ పార్ట్ మే పరిశ్రమ హే. పహలే పద్య మే కవి పరిశ్రమ కే బారే మే బతాతే హే. దూసరే మే కష్టం కో దేఖ్ కర్ నా గబరానే కో కహతే హే. అంటే మొదటి పద్యంలో హార్డ్ వర్క్ చెయ్యాలి అని చెప్తున్నారు. అలాగే రెండవ దానిలో కష్టాలను చూసి భయపడకూడదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కష్టాలు వచ్చిన వాటి వెంటే తర్వాత సుఖం కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తీసరేమే బతాతే హే కి జబ్ తక్ హమ్ జ్ఞాన్ ప్రాప్త్ నహీ కరెంగే తబ్ తక్ అంధకారమే రహేంగే. ఎప్పుడైతే ఎప్పటి దాకానైతే మనం జ్ఞానాన్ని పొందమో అప్పటి వరకు మనం చీకట్లోనే ఉండిపోతాం. అందుకే మనం బాగా కష్టపడి చదువుకుంటే జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. కవి కహతే హే కి హర్ ఏక్ మే కిసి నా కిసి ప్రతిభ ఛిపి రహతీ హే ఉసే పహచాన్ కర్ హమే జీవన్ మే ఆగే బడ్నా హే. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి ముందుకు సాగాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ భారతదేశంలో మనం కోరుకున్న స్థానం కోరుకున్న చోట లభిస్తుందని కవిగారి ఉద్దేశం. అచ్చా అబ్ కఠిన శబ్దంకే అద్దు బతాతీ హూ లిఖో
1: జీ అధ్యాపికా జీ.
0: మాన్ ఆదర్ గౌరవం.
1: మాన్ ఆదర్ గౌరవం.
0: క్లేష్ కష్టం కష్టం.
1: క్లేష్ కష్టం కష్టం.
0: ప్రాణ్ ప్రాణ్ జీవితం.
1: ప్రాణ్ ప్రాణ్ జీవితం.
0: నర్తన్ నాచ్ నృత్యము.
1: నర్తన్ నాచ్ నృత్యము.
0: ఖేతి కృషి వ్యవసాయం.
1: ఖేతి కృషి వ్యవసాయము.
0: త్రాన్ స్థాన్ సరి అయిన స్థానం.
1: త్రాన్ స్థాన్ సరి అయిన స్థానము.
0: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
1: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
0: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
1: జ్ఞాన్ జానకారి జ్ఞానం.
0: పూరా సమస్త్ మొత్తం.
1: పూరా సమస్త్ మొత్తము.
0: అచ్చా అబ్ కొంచెం ప్రశ్న పూచుతీ హూ జవాబ్ దేనా. ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమే క్యా మిలేగా.
1: హమే ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమే మాన్ మిలేగా.
0: హమే జ్ఞాన్ పానే కే లియే క్యా కర్నా చాహియే.
1: హమే జ్ఞాన్ పానే కే లియే విద్యా కీ కేతి కర్నీ చాహియే.
0: మోరోంసా నర్తన్ మిలేగా ఇస్ పంక్తి కా భావ్ క్యా హే.
1: హమ్ అపనే దేశ్ మే ఆనంద్ ఔర్ ఆరామ్ సే సుందర్ జీవన్ బితా రక్తే హే.
0: బితా సక్తే హే. కవి కీ దృష్టి మే కేతి కర్నా కా తాత్పర్య క్యా హే.
1: కవి కీ దృష్టి మే కేతి కర్నే కా తాత్పర్య మెహనత్ కర్నా హే.
0: విద్యా కీ కేతి కర్నే సే క్యా హోగా.
1: విజ్ఞాన్ కీ కేతి కర్నే సే అజ్ఞాన్ దూర్ హో.
0: విద్యా కీ కేతి. విద్యా కీ కేతి కర్నే సే క్యా హోగా.
1: విద్యా కీ కేతి కర్నే సే అజ్ఞాన్ దూర్ హోకర్ భారత్ కీ మహానత కా పతా చలే.
0: మహానత.
1: మహానత కా పతా చలేగా.
0: అబ్ కుచ్ భాషాంశ దేఖేంగే. పహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే. ఫూల్ సుమన్ పుష్ప.
1: ఫూల్ సుమన్ పుష్ప.
0: మాన్ ప్రతిష్ట ఆదర్.
1: మాన్ ప్రతిష్ట ఆదర్.
0: క్లేష్ దుఃఖ్ కష్ట.
1: క్లేష్ దుఃఖ్ కష్ట.
0: ఆంక్ నయన్ నేత్ర.
1: ఆంక్ నయన్ నేత్ర.
0: నర్తన్ నాట్య నాచ్.
1: నర్తన్ నాట్య నాచ్.
0: అచ్చా అబ్ శబ్దం కా విలోమ శబ్ద వాక్యమే పహచాన్ కర్ లిఖేంగే. పహలే మై బతాతీ హూ రాజు మెహనత్ కర్తా హే తో రఘు ఆరామ్ లేతా హే. ఇస్ వాక్య మే మెహనత్ ఆరామ్ ఉల్టే శబ్ద హే. రవి సుబహ్ స్కూల్ జాకర్ శామ్ కో లౌటతా హే. వాక్య మే उल्टे शब्द पहचान कर

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా అజ్ఞాతవాసి ఈ చిత్రం నుండి అనిరుద్ధ రవిచందర్ ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట బద్రీనాథ్. ఈ చిత్రం నుండి జెస్సీ కీప్ సునిధి చౌహాన్ పాడిన గీతం. గీతరచన చంద్రబోస్.

వెంకటేష్ నటించిన తులసి ఈ చిత్రం నుండి టిప్పు ప్రియా పాడిన గీతం. చంద్రబోస్ రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట సరైనోడు. ఈ చిత్రం నుండి ధనుంజయ్ ఆలపించిన గీతం. అనంత శ్రీరామ్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మేము ముందుకు వచ్చేసాం. ఒక చిన్న ప్రశ్నతో ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా? ఒకసారి ఊహించండి, మీరు బస్ స్టాప్కి వెళ్ళారు, బస్సు వచ్చింది, కానీ ఎక్కాలంటే చోటు లేదు. ట్రాఫిక్లో బయటకు వస్తే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. హాస్పిటల్కి వెళ్తే క్యూ, ఉద్యోగానికి అప్లై చేస్తే వేల మంది పోటీ. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కేవలం జనాభా ఎక్కువ కావడమే కారణమా, లేక మన వనరులను ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు ప్రశ్న. అదే విషయంపై ప్రపంచం మొత్తం ఈరోజు మాట్లాడుతుంది. ఎందుకంటే జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. 1989 ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రారంభించింది. కానీ ఈరోజు ఉద్దేశం జనాభా ఎక్కువైంది అని చెప్పడం కాదు, ప్రతి మనిషికి మంచి జీవితం ఎలా అందించాలి అనేదానిపై ఆలోచించడం. మన దేశం యువతతో నిండిపోయింది, ఇది మన బలం కూడా. కానీ యువతకు మంచి విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సేవలు అందితేనే ఆ బలం దేశాభివృద్ధిగా మారుతుంది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే కుటుంబ నియంత్రణ, మహిళల విద్య, తల్లి శిశు ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాలు వంటి అంశాలు చాలా ముఖ్యం. మిత్రులారా, మీకు ఒక ప్రశ్న, దేశ అభివృద్ధికి ముఖ్యమైనది ఏది? ఎక్కువ జనాభా, లేక మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి కలిగిన జనాభా? ఒకసారి ఆలోచించండి, మీ సమాధానమేంటో. ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా? ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆహారం, నీరు, వైద్య, విద్యం, నివాసం అందించడం అనేది ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సవాలు. అందుకే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి మనం ఏం చేయగలం? చాలా పెద్ద పనులు అవసరం లేదు. నీటిని ఆదా చేయడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం, పర్యావరణాన్ని కాపాడడం, పిల్లల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ఒక అందమైన మాట, జనాభా సంఖ్య కాదు, ప్రతి మనిషి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని అభివృద్ధిగా మార్చడం మనందరి బాధ్యత. మిత్రులారా, ఈ ప్రపంచ జనాభా

0: దినోత్సవం సందర్భంగా మనం ఒక మంచి సంకల్పం చేద్దాం. ఆరోగ్యకరమైన కుటుంబం, చదువుకున్న సమాజం, బాధ్యత గల పౌరులు, అభివృద్ధి చెందిన భారత్. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం.
1: కేరాఫ్ కంచర్లపాలెం ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన గీతం.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఉపయోగించే నీరు, గాలి, చెట్లు, నేల ఇవన్నీ మన జీవితంలో ఎంత సహజంగా కలిసిపోతాయో గమనించారా? కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇవి లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ఒక చిన్న ప్రశ్న,

0: ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే జాగ్రత్త పడతాం. కానీ ప్రకృతి ఖాతాలో మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? సహజ వనరులు అంటే కేవలం అడవులు, నదులు మాత్రమే కాదు. మనం పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల, మనకు నీడనిచ్చే చెట్లు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన బహుమతులు. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు మూల కారణం వనరులను విచక్షణ లేకుండా వినియోగించడం. నీటి కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అడవుల నరికివేత, కాలుష్యం, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు. కానీ మంచి విషయం ఏమిటంటే మార్పు కోసం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అలవాట్లు చాలు. బయటకు వెళ్లేటప్పుడు అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయటం, నీటిని వృధా కాకుండా చూసుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఒక మొక్క నాటడం, ఇవన్నీ చిన్న పనులే అయినా భవిష్యత్తుకు పెద్ద పెట్టుబడి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, చెట్లు నాటితే నీడ వస్తుంది, ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు బాగుంటుంది. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది. ఇది కేవలం పర్యావరణం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా. మిత్రులారా, ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీ ఇంట్లో లేదా మీ ఊరిలో సహజ వనరులను కాపాడేందుకు మీరు చేసే ఒక మంచి పని ఏమిటి? నీటిని ఆదా చేస్తారా? మొక్కలను పెంచుతారా? లేక ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులను వాడతారా? మిత్రమా, ఇది గుర్తుంచుకోండి, ప్రకృతిని ప్రేమించడం ఒక అలవాటు కాదు, అది మన బాధ్యత. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.
1: అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రం నుండి అర్మన్ మాలిక్ పాలిన గీతం.

0: పాఠం విన్నారు కదండి. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ ఒకే గదిలో ఉంటారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? లేక అందరూ తమ తమ మొబైల్స్తో బిజీగా ఉంటారా? ఇప్పుడు చాలా ఇళ్లలో ఒక కామన్ సీన్, నాన్న ఫోన్లో న్యూస్, అమ్మ ఫోన్లో రీల్స్, అన్న గేమింగ్, చెల్లి ఇన్స్టాగ్రామ్లో. మరి తాతయ్య మాత్రం అయ్యో ఎవరో ఒకరు నాతో మాట్లాడతారా అని ఎదురు చూస్తుంటారు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ కలిసి గడిపే సమయం మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు సాయంత్రం అయిందంటే అందరూ బయట అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. కరెంటు పోతే కూడా ఆనందమే. చందమామ వెలుగులో కథలు, నవ్వులు, ఆటలు. ఇప్పుడు కరెంటు పోతే మొదటి డైలాగ్, వైఫై ఉందా? మిత్రులారా, టెక్నాలజీ తప్పు కాదు, కానీ టెక్నాలజీ వల్ల మనుషుల మధ్య దూరం పెరగకూడదు. ఒకసారి ఆలోచించండి, చివరిసారిగా అమ్మతో ప్రశాంతంగా ఎప్పుడు మాట్లాడారు? నాన్నతో టీ తాగుతూ ఎప్పుడు కబుర్లు చెప్పారు? తాతయ్య అమ్మమ్మ చెప్పిన కథ చివరిసారిగా ఎప్పుడు విన్నారు? ఈ చిన్న క్షణాలే జీవితంలో పెద్ద జ్ఞాపకాలుగా మారతాయి. ఒక చిన్న ఛాలెంజ్ ఎలా ఉంటుంది? ఈరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు 10 నిమిషాలు ఫోన్లు పక్కన పెట్టండి. అప్పుడు ఇంట్లో ఒకరిని ఒకరు అడగండి, ఈరోజు నీ రోజు ఎలా గడిచింది? చూడండి, ఆ 10 నిమిషాలు మీ కుటుంబంలో మళ్ళీ నవ్వులు తీసుకురావచ్చు. ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్, మీ ఇంట్లో ఎక్కువగా మాట్లాడేది ఎవరు? అమ్మ, నాన్న, తాతయ్య, లేక వాట్సాప్ నోటిఫికేషనా? బంధాలనేవి ఖరీదైన బహుమతులతో బలపడవు, మనం కేటాయించే సమయంతో, మనసుతో బలపడతాయి. మనకు వేల మంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉండవచ్చు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు ముందుగా మన పక్కన నిలబడేది మాత్రం కుటుంబమే. కాబట్టి రోజుకు కొద్దిసేపైనా కుటుంబంతో నవ్వండి, మాట్లాడండి, వినండి. అదే నిజమైన ఆనందం. సరే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న టాస్క్. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీ ఇంట్లో ఒకరికి ఒక చిరునవ్వు ఇవ్వండి. ఎలా ఉన్నావు అని అడగండి. అంతే, మీ ఇంట్లో ఆనందం రెట్టింపవుతుంది. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.
1: డీజే దువ్వాడ జగన్నాథం ఈ చిత్రం నుండి జస్ప్రీత్ జాస్ రీటా పాడిన గీతం.

పాట విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి విశేషాలు తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో మంచి ఆసక్తికరమైన విశేషాలతో మే ముందుకు వస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ది సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇక వివరాలు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల మధ్య భారత నావికాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఈరోజు అధికారికంగా ఆయన తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా రక్షణ రంగం వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన చివరి ఫ్రిగేట్ క్లాస్ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందని మంత్రి తెలిపారు. భారత సముద్ర శక్తికి విశాఖపట్నం ఎంతో కీలకమైనదన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగానికి ప్రధాన హబ్గా మారుతోందని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లాలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, డైనమిక్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు వాయు, నౌక, డ్రోన్ రంగాల్లో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం హమారి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కా ముఖ్యాలయ తో హై హి, సాథ్ హి భారత్ కి సముద్రీ శక్తి కే సబ్సే స్ట్రాంగ్ పిలర్స్ మే సే ఏక్ హై. ఆంధ్రప్రదేశ్ ఆజ్ భారత్ కి డిఫెన్స్ ఏవం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కా ఏక్ నయా పవర్ హౌస్ బన్ కర్ ఉభరా హై. ఇసి రాజ్య మే ప్రాజెక్ట్స్ కి ఏక్ ఐసి సిరీస్ కి న్యూ రఖనే కా సౌభాగ్య మిలా జో ఆనే వాలే దశకో మే భారత్ కి తస్వీర్ బదల్ దే.
0: జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ది సాధ్యపడుతుందని, సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గుతోందన్నారు. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోని ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజారు.

0: చేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, అదే విధంగా ఇరిగేషన్ వారు, అదే విధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజ్ వారు అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ గానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం గానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట ప్రభుత్వం దీక్షా కంకణ బద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: వియత్నాంలో భారతీయులు ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ పూక్వాక్ ద్వీప్

0: పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రమాదంపై వియత్నాలోని భారత ఎంబసీ స్పందిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఎక్స్రే మిషన్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం జీవి తొలి స్నాతకోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగింది. 2023-24 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు అంకుర సంస్థల వైపు అడుగులు వేయాలని గవర్నర్ సూచిస్తూ,
1: As graduates of the inaugural batch of this university, end of a significant chapter of your academic career and the beginning of a new journey, dear students, I urge you to become entrepreneurs and generate jobs. Every one of you is capable of becoming part of the startup ecosystem and help build stronger economy for state and the nation.
0: ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి సుబ్బారావు, వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా ఎంతో కీలకమన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలంటే కాన్పుకు కాన్పుకు మధ్య కొంత ఎడం పాటించడం ఎంతో అవసరమన్నారు. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ముంబైలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజరీతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజలకు మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. అలాగే బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. భారత్ న్యూజిలాండ్ దేశయోః ద్విపక్షీయ సంబంధాః సామరిక సహభాగితా స్తరె సమేధితాః. త్రింశదధికద్విసహస్రవర్షం యావత్ పారస్పరిక వ్యాపారం ద్విగుణీకృత్య పంచత్రింశత్సహస్రకోటిరూప్యకాణాం లక్ష్యం నిర్ధారితం. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః కథనం. న్యూజిలాండ్ దేశే నివసతా భారతీయ సముదాయేన ద్వయోః రాష్ట్రయోః వికాసయాత్రాయాం ఏకః మహత్వపూర్ణో భాగః ఊఢః. ఆక్లాండ్ నగరే విశాలం భారతీయ ప్రవాసీ సముదాయం చ సంబోధితవాన్ అసౌ. రక్షామంత్రిణా రాజనాథ్ సింహేన స్వదేశీతంత్రేణ నిర్మితస్య ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధపోతస్య విధివత్ జలావతరణం విధాపితం. సంసూచితం చ యత్ భారతమేకం సుదృఢం ఆత్మనిర్భరం భవిష్యోన్ముఖం చ రక్షాబలం నిర్మాతి. పరివహనక్షేత్రే ప్రౌద్యోగికీ నవోన్మేష సంచాలిత సహయోగం సుదృఢం విధాతుం ఐతిహాసికం బ్రిక్స్ మంత్రి ఘోషణాపత్రం సర్వసమ్మత్యా అంగీకృతం. బావి చక్రవాతస్య కారణా జాపాన్ తైవానయోః విమానయాత్రాః నిరస్తీకృతాః. శైక్షణికాః సంస్థాః చ స్థగితాః. భారత్ ఇంగ్లాండ్ దేశయోః మధ్యే పంచమాంతిమ చ టీ20 అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడా అద్య సాయం సౌథాంప్టన్ నగరే ఆయోజయిష్యతే. అపి చ ఫీఫా విశ్వ చషక పాద కందుక్ ప్రతిస్పర్ధాయాః అంతిమ ఉపాంత్య స్థానానాం నిశ్చయార్థం అద్య రాత్రౌ ప్రాగుపాంత్య చరణే నార్వే ఇంగ్లాండ్ దలయోర్ అథ అర్జెంటీనా స్విట్జర్లాండ్ దేశయోర్ మధ్యే స్పర్ధా భవితా. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेंद्र मोदी स्वस्य ऐतिहासिकीं द्विदिवसीयां न्यूजीलैंड यात्रां संपाद्य अद्य भारताय प्रस्थितवान्. विगत चतुर्दशकेभ्यः अपि अधिक समयांतराले कस्यचित् भारतीय प्रधानमंत्रिणः इयं प्रथमा न्यूजीलैंड यात्रा आसीत्, या द्वयोः देशयोः पारस्परिक सम्बन्धान् सुदृढीकर्तुं महत्वपूर्णां भूमिकां निर्व्यूढवती. तत्र तावत् अद्य प्रधानमन्त्री मोदी सहैव न्यूजीलैंड देशस्य प्रधानमन्त्री क्रिस्टोफर लेक्सिन इत्येतौ ऑकलैंड नगरे द्विपाक्षिक वार्तानन्तरं उभयोः देशयोः सम्बन्धान् सामरिक सहयोगित्वेन रूपान्तरितवन्तौ. अनेनैव सह त्रिंशदधिकद्विसहस्र तम वर्षं यावत् उभय देशयोः वार्षिक द्विपक्षीय व्यापारं द्विगुणीकृत्य पञ्चत्रिंशत् सहस्र कोटि रूप्यकात्मकं विधातुं पञ्चवर्षीयं लक्ष्यं निर्धारितवन्तौ. शिष्टमण्डलस्तरीय मन्त्रणायां प्रधानमन्त्रिणा गदितं यत् स्वकीयः अयं न्यूजीलैंड प्रवासः द्विपाक्षिक सम्बन्धेषु केनचन ऐतिहासिक कीर्तिस्तम्भत्वेन सेत्स्यति. उभाभ्यां नेतृभ्यां प्रतिपादितं यत् हिन्द प्रशांत क्षेत्रे शान्तिं स्थिरतां सुरक्षां च सुदृढीकर्तुं भारत न्यूजीलैंड देशौ प्रमुखां भूमिकां निर्वोढुं शक्नुतः. उभय देशयोः मध्ये सम्पन्नस्य मुक्त व्यापार सहभागित्वस्य प्रशंसा कुर्वता श्रीमोदिना न्यूजीलैंड देशस्य अक्षिप्र प्रयासाः श्लाघिताः. सहैव तत्रत्य प्रधानमन्त्रिणः लेक्सिन वर्यस्य कुशल नेतृत्वाय च धन्यवादः प्रकटितः.
2: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक

0: उत्तर भागात् प्रातः एव चीन देशस्य झेन्जियांग प्रांते तटं प्रवेक्ष्यति। जापान देशस्य ओकिनावा प्रांते समुद्र तरंगाणां समाह्वानानन्तरं 200 तोप्यधिकाः विमानयानानि निरस्तीकृतानि। अद्य भारत इंग्लैंड क्रिकेट दलयोर्मध्ये प्रचलन्त्याः श्रृंखलायाः पञ्चमान्तिमश्च T20 अन्ताराष्ट्रिय स्पर्धा साउथैम्पटन नगरस्य यूटिलिटा बाउल क्रीडांगणे भविता। क्रीडेयं भारतीय समयानुसारं समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు, అలాగే 8:30 కూడా తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, రాత్రి 11:00 ఆంగ్లంలో వార్తలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి ఇవి వార్తలు. తర్వాత కార్యక్రమాల విషయానికి వస్తే, ఈ సాయంత్రం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు, అనంతరం సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:05 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్ర సాగులో మేలైన యాజమాన్యం, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి ఇడిపూరు రైతు సేవా కేంద్రం ఎంపీఈఓ శ్రీమతి బి నాగవేణి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జీవి ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గీతాలు వింటారు. ఇక ఈ సాయంత్రం 7:45 నుండి 8:40 నుండి 9:00 వరకు చిత్రమంజర్లో శ్రోతలు ఫిలిం గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ నుంచి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:05 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతుంది, 9:30 మధుర గీతాలు వినవచ్చు. రాత్రి 10:00 నుండి 11:00 వరకు జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతుంది. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం, 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతాయి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజన్లో ఆదిత్య హృదయం ఇంకా క్రీస్తు భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళిలో సద్భక్తి వ్యాఖ్యానం వింటారు డాక్టర్ కేబి డేవిడ్ లింగ్స్టన్ గారి వ్యాఖ్యానంతో, 6:35 చేను ముచ్చట్లో లేయర్ కోళ్ల పెంపకం వివరాలు వింటారు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు, 7:05 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాటలో అంతర్జాతీయ ఆశల దినోత్సవం, అనంతరం మనసులో మనస్సు శ్రీ మాలతి చంద్రుడు గారి నవలా పఠనం వింటారు, పఠనం శ్రీమతి శారదా శ్రీనివాస్ గారు, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారం అవుతుంది. ఇక 8:35 కృష్ణా జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల సెంట్రల్ బాపూజీ కాలనీ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 1:30 నుండి సాయంత్రం 5:58 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు, ఈ పూట సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు విన్నారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: mi vida.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
8: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూలై 2 నేటి మాటలో ప్రతి సంవత్సరం జూలై 2 నుంచి జూలై 9 వరకు ఈ వనమహోత్సవాలు జరుపుకుంటారని వివరించారు. జూలై 3 రాత్రి 8:15 కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చక్కగా చెప్పారు. సూపర్. మీరు చెప్పే ప్రతి ఆడియో నేను సేవ్ చేసుకుంటాను సార్. మాకు చాలా యూజ్ అవుతుంది. మాకు పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడం ఎలా, మీ స్వర సందేశం కావాలి సార్, అన్యదా భావించవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటూ రాశారు. తప్పకుండా. పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడం ఎలా ఈ టాపిక్ నుంచి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి, గమనించగలరు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జూలై 7 శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం ఫీమేల్ లిరిక్స్తో సుప్రభాతం బాగుంది. అనంతరం సూక్తి ముక్తావళిలో అరిషడ్ వర్గాల గురించి వివరిస్తూ దుర్యోధనుడు ఈర్ష, అసూయ, మాత్సర్యము గురించి వివరించారు. దాయాదుల పోరు మహాభారతం నుండి ఈ కలియుగంలో కూడా కొనసాగుతూనే ఉంది. ధర్మం అనేది చెప్పేది కాదు, ఆచరించేది రాముడు ఒక్కరే. అందుకే రామో విగ్రహ వాన్మోహ అన్నారు. సూపర్. ఇలాంటి మంచి విషయంలో తెలిపినందుకు ఆకాశవాణి మార్కాపురం వారికి ప్రత్యేక ధన్యవాదములు అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్ మనవతి గారు రాశారు. జూలై 8 బుధవారం మీ కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పద్మశ్రీ అందుకున్న మహిళలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలక్ష్మి గారి ప్రసంగం విన్నాము. చాలా చాలా బాగుంది. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జూలై 9 మన కేంద్రం నుండి ప్రసారమైన భావలహరి కార్యక్రమంలో చూడవలసిన ప్రకృతి ప్రదేశాలు ఈ అంశం గురించి కొన్ని మాటలు పాటలు వినిపించారు. చాలా బాగుంది అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జూలై 10 శుక్రవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో భక్తిగీతాలు విన్నాం. చాలా చాలా బాగుంది అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను శ్రీముఖలింగం నుంచి నాగలక్ష్మి గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూలై

0: 8వ తారీఖు ఉదయకిరణాలలో ఒంగోలు జాతి ఆవుల గురించి చక్కగా వివరించారు. మా ఇంట్లో ఒంగోలు జాతి ఆవు దూడ ఉన్నాయి. ఒంగోలు జాతి ఆవు యజమానితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. వాటి పాలు ప్యూర్ వైట్ మరియు స్వీట్గా ఉంటాయి. మనం ఆవు ముందర నిల్చుంటే తమ మెడను ఇచ్చి, గంగడోల్ని నెమరమంటాయి. మన మాటలు కూడా వారికి అర్థమవుతుంది. ఒంగోలు ఆవు పేడ స్మెల్ ఉండదు. గ్రాస్ తినే ముందు వాసన చూసి మేస్తుంది. జెర్సీ ఆవు కన్నా ఒంగోలు ఆవుకు మేత ఎక్కువగా ఉండాలి. నేను పక్కనున్న టెంపుల్కి వెళ్తే 15 మినిట్స్ కన్నా ఎక్కువసేపు టెంపుల్లో ఉంటే ఇక వచ్చాయి అని అరుస్తుంది. మీ ఇంట్లో ఒంగోలు జాతి ఆవు దూడ ఉన్నాయని చెప్పారు. అలా మీ ఆవుతో ఉన్న అనుబంధాన్ని ఈ మెయిల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ. ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎం శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటూ, జులై 5 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పశ్చాత్తాపం గురించి శాంసన్ అందించిన బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచారు. శాంసన్ గారికి మా వందనాలు అందజేయండి అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఈమెయిల్లో, జులై 7వ తారీఖు మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. భవలహరిలో సంగీతం గురించి, ఈ సంగీతం వలన కలిగే లాభాల గురించి, సంగీతం ద్వారా మనశ్శాంతితో పాటు ఎన్నో రుగ్మతలు కూడా దూరమవుతాయని, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేస్తూ సరిపడు పాటలు వినిపించిన కుమారి భార్గవి గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఉదయం 9:30 ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమంలో శరీర ఆరోగ్యానికి పోపుల పెట్టే ఉపయోగాలు, ఈ విషయమై టి పద్మావతి గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉంది. పోపుల డబ్బాలో ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క, జీలకర్ర, గసాలు, ఈ వస్తువులు మనల్ని వివిధ రుగ్మతల నుండి ఎలా కాపాడుతాయో చాలా చక్కగా తెలియజేసిన పద్మావతి గారికి మా నమస్తే. జులై 8వ తారీఖు బుధవారం సాయంత్రం ప్రసారమైన పండిత పుత్రుడు నాటిక విన్నాం. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. అందరికీ మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఈమెయిల్లో, జులై 9వ తారీఖు గురువారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో నిత్య సంతోషిని బృందం గానం చేసిన జయదేవుని అష్టపదులు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వైరాగ్యం గురించి చక్కటి విషయాలు అందించిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ది స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 5233316. అడ్రస్ మరోసారి ది స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 5233316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com, srotalamata@gmail.com, srotalamata@gmail.com.
1: మీరింతవరకు మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం కీరవాణి సంగీత దర్శకత్వంలో కేకే పాడుతున్న పాట వింటారు.

ఫిలిం సాంగ్స్ వింటున్నారు. తర్వాత వినబోతున్న మరొక బ్యూటిఫుల్ సాంగ్ గంగోత్రి చిత్రం కోసం కౌసల్య డి ఐశ్వర్య పాడుతున్నారు, చంద్రబోస్ సాహిత్య.

101.5 MHz మీ అభిమాన మీ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ పాట తారా తలుకు తారా అంటూ పాడుతున్నారు రాజు సునీత బృందం. లక్ష్మీ చిత్రం కోసం రమణ గోగుల సంగీత దర్శకత్వంలో.

ఇప్పుడు మరొక పాట. నేనున్నాను చిత్రం కోసం కేఎస్ చిత్ర పాడుతున్న పాట. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో.

వినబోతున్న ఈ పాట సంతోషం చిత్రం కోసం కేకే ఉష కలిపి పాడుతున్నారు. ఆర్పి పట్నాయక్ సంగీతం, కులశేఖర సాహిత్యం.

7:40 నుండి 8 గంటల వరకు, అలాగే 8:40 నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టిన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపక్ష సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై. హమారే లియే సామనే వాలే దేశ్ కీ జనసంఖ్యా నహీ, జన కళ్యాణ్ కీ భావనా మాయనే రఖతీ హై. ఔర్ ఇస్లియే హమనే న్యూజిలాండ్ సే భీ బహుత్ కుచ్ సీఖా హై. న్యూజిలాండ్ దునియా కా వో దేశ్ హై జిస్నే సబ్సే పహలే మహిళాఓ కో వోటింగ్ కా రైట్ దియా థా.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
1: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ్, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: हैदराबाद

0: ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
1: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ, వెన్నం పృతికా ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పథకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు పృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక

0: కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం

0: తాయని యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్ లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్ర సాగులో మేలైన యాజమాన్యం, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి ఇడుపూరు రైతు సేవా కేంద్రం ఎంపీఈఓ శ్రీమతి బి నాగవేణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: कुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కొర్ర సాగులో మేలైన యాజమాన్యం, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత, ఈ అంశం గురించి ఇడుపూరు రైతు సేవా కేంద్రం ఎంపీఈఓ శ్రీమతి బి నాగవేణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జీవి ఆదినారాయణ రెడ్డి.
6: ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటు వాతావరణ విభాగం శాస్త్రవేత్తలైతేనేమి, వ్యవసాయ శాస్త్రవేత్తలైతేనేమి తెలియజేస్తూ ఉన్నారు రైతాంగానికి. అయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్ని ఉన్న నేపథ్యంలో ఎలాంటి పంటలు వేసుకుంటే రైతు నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది, స్వల్పకాలిక పంటలు వేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయి, ముఖ్యంగా చిరుధాన్యాలు వేసుకుంటే ఎలాంటి లాభాలున్నాయి, అదేవిధంగా చిరుధాన్యంలో ప్రధానమైనటువంటి కొర్ర సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, 3 నెలల కాలము స్వల్పకాలిక పంటలు వేసుకుంటే ఎటువంటి లాభాలున్నాయి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఇడుపూరు రైతు సేవా కేంద్రం

0: ఎంపీఓ గారు మన స్టూడియోలో ఉన్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ఈ మధ్యకాలంలో వాతావరణ విభాగం వారు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంటుంది, స్వల్పకాలిక పంటలు వేసుకోండి, ముఖ్యంగా ఈ కొర్ర, రాగి, ఆరిక, సజ్జ ఇలాంటి పంటలు వేసుకోండి అని చెప్పేసి మరి రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఈ స్వల్పకాలిక పంటలు వేసుకుంటే అటు పెట్టుబడి విషయంలో అయితేనేమి, ఇటు తిండి గింజల విషయంలో అయితేనేమి, ముఖ్యంగా పాడి పంట అంటుంటారు కదా, పశువులకు ఈ స్వల్పకాలిక పంటలు ఏ విధంగా దానాగా ఉపయోగపడుతుంది, చొప్ప ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయండి మేడం.
1: ఈ స్వల్పకాలిక పంటల్లో ముఖ్యంగా మనము కొర్ర పంట గనక చూసినట్లయితే ఇది మనకు స్వల్పకాలంలో చేతికి అందడమే కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే పంటగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాతావరణ విభాగం వారు మనకు ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం ఉండవచ్చని కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి మనం తక్కువ నీరును ఉపయోగించుకునే ఈ చిరుధాన్యాల వైపు మనం గనక సాగు చేసినట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి పంటల్లో ముఖ్యంగా మనము కొర్ర పంటను గనక సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు రైతాంగం పొందడానికి మనకు ఇప్పుడు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొర్ర పంట గనక వేసుకోదలిసినట్లయితే విత్తన మోతాదు వచ్చేసరికి గొర్రుతో విత్తేవారైతే 2.5 కేజీ నుంచి 4 కిలోలు, అదేవిధంగా వెదజల్లడానికైతే మనకు ఎకరానికి 6 నుంచి 7 కిలోలు విత్తుకుంటే ఈ విత్తన మోతాదు అనేటువంటిది సరిపోతుంది. ముఖ్యంగా మనం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా మ్యాంకోజోబ్తో కలిపి విత్తుకున్నట్లయితే ఈ తెగుళ్ళు మరియు ఇతర చీడపీడల నుంచి రక్షించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది.
0: మేడం, మరి ఈ స్వల్పకాలిక పంటలు వేసుకుంటే ముఖ్యంగా ఎరువులు ఎక్కువగా అందించాల్సిన అవసరం లేదు, వాణిజ్యపరంగా ఈ ప్రతి మిరప ఈ పంటలు వేస్తున్నారు, ఎరువులు అంటే ముఖ్యంగా రసాయన ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు, భూసార పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ఎరువులు వాడకుండా విపరీతంగా ఎరువులు వాడుతున్నారు. అయితే ఈ స్వల్పకాలిక ఈ చిరుధాన్య పంటలు వేసుకుంటే ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, ఎలాంటి ఎరువుల యాజమాన్యం ఆచరిస్తే తక్కువ పెట్టుబడితోటి స్వల్పకాలంలో పంటను తీసుకునేదానికి అవకాశం ఉందంటారు?
1: ఎరువుల విషయానికి వస్తే భూసార పరీక్షలకు అనుగుణంగా గనక మనము రైతులు ఈ ఎరువులను గనక వాడినట్లయితే మనకు పెట్టుబడి తగ్గడమే కాకుండా మనం లాభం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా విపరీతంగా ఎక్కువ మందులు కూడా మనం వాడకూడదు. ఈ కొర్ర పంటకు కూడా మనము ఎక్కువగా ఎరువులు వినియోగించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ప్రతి రైతు ఈ చిరుధాన్యాల వైపు సాగు చేసినట్లయితే రైతు లాభం పొందడమే కాకుండా అటు పశువులకు మేతగాను కూడా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంట్లో ఎరువుల యాజమాన్యం గనక మనం చూసినట్లయితే ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును, అదేవిధంగా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్, అదేవిధంగా 16 కిలోల నత్రజనిని మనము విత్తేటప్పుడు గనక వేసినట్లయితే విత్తిన 3 నుంచి 4 వారాల తర్వాత నేలలో తగిన తేమ చూసి పైపాటుగా 8 కిలోల నత్రజనిని మనము వేసుకోవాలి.
0: మేడం, మరి ఏ పంటకైనా సరే కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది, కలుపును అశ్రద్ధ చేస్తే పంట గిడసపరిపోవడమే కాకుండా చీడపీడలకు ఆవశ్యంగా మారుతుంది, ముఖ్యంగా మనం పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఆ కలుపే తీసేసుకొని పంటకు తీవ్ర నష్టం కలిగించి చాలా వరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి ఈ చిరుధాన్యాల్లో కలుపు తీతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: మనం పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈ కలుపే తీసేసుకుంటుంది, కాబట్టి మనం కలుపును అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఈ కలుపు యాజమాన్యంలో మనము ఐసోపెట్రోరోన్ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపల తడి నేలపై మనం పిచికారీ చేసుకుంటే ఈ కలుపును సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు.
0: ఈ కొర్ర పంటలో చాలా వరకు కూడా చీడపీడలు ఈ పంటను ఆశించి నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. ఈ చీడపీడలు ఆశించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏ రకాల పురుగులు ఎటువంటి తెగుళ్లు ఈ పంటకు ఆశించడానికి అవకాశం ఉందంటారు?
1: కొర్ర పంటలో మనము తెగులు పురుగులను కూడా గమనించడం జరుగుతుంది. వాటిల్లో ముఖ్యంగా ఈ కాండం తొలుచు పురుగును మనం రైతులు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కువగా మొక్కలు అనేటువంటివి సరిగా పెరగక చనిపోతూ ఉంటాయి. ఈ కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి మనం 8 కిలోల చొప్పున

వేసినచో మనము మంచి ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కొర్ర పంటలో మనం ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగును కూడా గమనించడం జరుగుతుంది. వీటి వలన లార్వాలు మొవ్వను తొలిచి తినడం వల్ల మనకు మొవ్వు అనేటువంటిది చనిపోతుంది. ఇది గనక మనకు పూత దశలో ఆశించినట్లయితే వెన్నులు తెల్ల కంకులుగా మారతాయి. కాబట్టి రైతులు ఈ గులాబీ రంగు పురుగును గుర్తించిన వెంటనే 5% వేపగింజల కషాయం, అంటే వేప నూనెను మనము 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి గనక పిచికారీ చేసినట్లయితే దీని ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ కొర్ర పంటలో కత్తెర పురుగు, దీన్ని కూడా రైతులు గమనించడం జరుగుతుంది. దీన్ని మనము ఫాలార్మీ వామ్ అని కూడా అంటాము. దీనిలో ముఖ్యంగా ఇవి మొక్కలు పెరిగే దశలో ఆకులను వెన్నులను కొరికి తినివేస్తాయి. మనం దీని నివారణకు ఇమామెక్తిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు మనం లీటర్ నీటికి కలిపి గనక పిచికారీ చేసినట్లయితే ఈ కత్తెర పురుగును మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కొర్ర పంటలో మనము చెదులు కూడా గమనించడం జరుగుతుంది. తేలికపాటి నేలల్లో ఈ పురుగుల తాకిడి అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి వేర్లను భూమిలో ఉన్న చెదలు ఆశించడం వల్ల ఇవి మొక్కలు అనేటువంటివి గిడసబారి చనిపోవడం కూడా మనం గమనించుతూ ఉంటాము. దీని నివారణకు ఫిప్రోనిల్ 3G గుళికలు 7 కిలోలను 20 కిలోల ఇసుకతో కలిపి ఎకరానికి వెదజల్లిన వెంటనే నీటి తడి ఇస్తే గనక మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీన్ని సమర్థవంతంగా కూడా మనం నివారించవచ్చు. కొర్ర పంటలో మనం తుప్పు తెగుళ్ళను కూడా రైతులు అప్పుడప్పుడు గమనించడం కూడా జరుగుతుంది. తుప్పు తెగుల వలన ఆకుల మీద 2 వైపులా మనము ఈ గోధుమ రంగు కలిగినటువంటి మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మచ్చలు ఆకు తొడిమ మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువైన ఎడల ఆకులు అనేటువంటివి ఎండిపోవడం కూడా జరుగుతుంది. దీని నివారణకు మనము మ్యాంకో జబ్బు 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి గనక పైరుపై తుప్పు తెగులు కనిపించిన వెంటనే గనక పిచికారీ చేసినట్లయితే ఈ తుప్పు తెగులను మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం ఈ కొర్ర పంటలో అగ్గి తెగులను కూడా గమనించడం జరుగుతుంది. దీని వలన మొక్కల ఆకులపై నూలు కండ ఆకారంలో అక్కడక్కడ మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఆకులంతటా వ్యాపించి మనకు ఆకులు ఎండి రాలిపోవడం కూడా మనం గమనించడం చూస్తూ ఉంటాము. కాకపోతే కాండంపై మచ్చలు ఏర్పడినప్పుడు ఈ కాడ అనేటువంటిది విరిగి తాలుగింజలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దీని నివారణకు క్యాప్టెన్ లేక థైరామ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. అదేవిధంగా కార్బండిజం 1 గ్రాము లేక మ్యాంకోజిబ్ 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు గనక పిచికారీ చేసినట్లయితే ఈ అగ్గి తెగులు అనేటువంటి దాన్ని మనం పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ కొర్ర పంటలో మనం వెర్రి కంకి తెగులను కూడా అప్పుడప్పుడు గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ఈ తెగులు తేమతో కూడిన వాతావరణంలో మనకు ఆకు అడుగు వైపున బూజులాగా ఏర్పడి దీని పెరుగుదలను మనం గమనిస్తూ ఉంటాము. దీనివలన ఆకులు అనేటువంటివి ఎండి పిలికల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ వెర్రికంకి తెగుల వలన ఆకులు మనకు సరిగ్గా విచ్చుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. కంకులు బయటకు వచ్చి గింజల ప్రదేశంలో ఆకుపచ్చని ఆకులు మాదిరిగా కూడా మారి ఇవి కనిపిస్తూ ఉంటాయి. వెర్రికంకు తెగులు నివారణకు క్యాప్టెన్ లేక థైరామ్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్లయితే మనం దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యాంకో జబ్బు 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పంటపై మనం పిచికారీ చేసినట్లయితే ఈ వెర్రికంకు తెగులను పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ కొర్ర పంటలో కాటుక తెగులు లక్షణాలను

కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇవి గింజలు ఏర్పడే దశలో శిలీంద్ర బీజాలు వృద్ధి చెంది బూజులాగా ఏర్పడి గింజలు మనకు వృద్ధి చెందవు. దీని నివారణకు కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ కాటుక తెగులను మనము సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పై యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కొర్ర పంటలో మనము తక్కువ నీటిని ఉపయోగించి అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావం కారణంగా మనకు ఈ సముద్రపు ఉపరితల నీరు వేడెక్కి మనకు వర్షాలు ఉండొచ్చు ఉండకపోవచ్చని వాతావరణ విభాగం వారు చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా రైతులు ఈ తక్కువ నీరు ఉపయోగపడే పంటలు, అదేవిధంగా ఈ చిరుధాన్యాలు తృణధాన్యాల వైపు రైతులు మళ్ళీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే విధంగా ప్రతి రైతు కూడా ఈ చిరుధాన్యాలను సాగు చేసి లాభాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. వాణిజ్య పంటలు వేయడం వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టడమే కాకుండా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఈ వాణిజ్య పంటలు 6 నెలల పంట కాలం కాబట్టి అవి ఎక్కువ దీర్ఘకాలిక పంటలు కాబట్టి వాటి ప్లేస్లో ఈ చిరుధాన్యాలు తృణధాన్యాలు వైపు కనుక ప్రతి రైతు సాగు చేసినట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే విధంగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిరుధాన్యాలలో ఈ సజ్జ పంటను కూడా మనము రైతులు ఎక్కువగా సాగు చేస్తే మంచిది. ఈ సజ్జ విషయానికి వస్తే మనకు దీని విత్తన మోతాదు 1.6 కిలోలు ఎకరానికి విత్తుకుంటే సరిపోతుంది. దీనిలో ఎరువుల యాజమాన్యం గనక మనము చూసినట్లయితే పశువుల ఎరువు 4 టన్నుల వరకు వేసుకోవడం మంచిది. దీంట్లో నత్రజని 32 కిలోలు, భాస్వరం 16 కిలోలు, అదేవిధంగా పొటాష్ 12 కిలోలు ఈ నీటిపారుదల గల పొలాల్లో మనకి ఎకరానికి వేసుకుంటే మంచిగా దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ నత్రజని ఎరువును మనము విత్తే సమయంలో సగము మరియు విత్తిన 30 రోజులకు మిగిలిన సగము వేస్తే మంచి దిగుబడిని మనం పొందవచ్చు. ముఖ్యంగా సజ్జ పంటలో మనము ఈ కలుపు యాజమాన్యం కూడా పాటిస్తే మంచిగా దిగుబడులు రావడం జరుగుతుంది. ఈ కలుపు యాజమాన్యంలో విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు మన అట్రజిన్ పొడి మందు 600 గ్రాములు ఎకరానికి, అదేవిధంగా నాటిన 20 నుంచి 25 రోజుల మధ్య ఈ వెడల్పాటి కలుపు నివారణకు 240 సోడియం సాల్ట్ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపు మందు పిచికారీ చేసుకునేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. సజ్జ పంటలో మనము చీడపీడలు చూస్తూ ఉంటాము. వీటిలో ముఖ్యంగా మువ్వు ఈగ, లద్దె పురుగు ఆకుల పైభాగంకు ఇవి పాకి క్రమంగా మువ్వలోకి చొచ్చుకొని పోతూ ఉంటుంది. ఇది విత్తినప్పటి నుంచి 30 రోజుల వరకు మాత్రమే పైరును ఆశిస్తుంది. ఇది మువ్వులోని భాగాన్ని గోకి తినడం వల్ల మనకు ఆ మొవ్వు అనేటువంటిది వాడి చనిపోతూ ఉంటుంది. ఈ ఎండిన మొవ్వును మనం పీకగానే సులువుగా ఊడి వస్తుంది. ఈ మొవ్వు అనేటువంటిది కుళ్ళి ఉండడం వల్ల ఈ చెడు వాసన కూడా రావడం జరుగుతుంది. దీని నివారణకు మనం ముఖ్యంగా 10 గ్రాముల ఇమిడాక్లోపిడ్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుజి చేసుకుంటే దీని నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పంటను 15 జూలై లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా గనక విత్తనం వేయవలసి వస్తే మనం విత్తన మోతాదును 4 నుంచి 10 కిలోలు పెంచి వేయాలి. అదేవిధంగా మొక్క మొలిచిన 21 రోజులకు న్యూవల్యూరాన్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి గనక పిచికారీ చేసినట్లయితే ఈ మొవ్వ ఈగను మనము సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సజ్జ పంటలో కత్తెర పురుగు కూడా ఆశించి పంటను దెబ్బతీయడం చేస్తుంది. కత్తెర పురుగు కాండం మరియు కంకిని మరియు ఈ పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతూ ఉంటుంది. ఈ లద్దె పురుగు పెరుగుతున్న కొద్దీ మనకు ఆకు చివరల నుండి తింటూ ఆకులు కత్తిరించిన విధంగా కనిపిస్తాయి. కాబట్టి ఆకులను పూర్తిగా తినివేయడం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాలు

0: లో మొవ్వను పూర్తిగా తినివేయడం వలన మొక్క అనేటువంటిది కుర్చగా ఉండి మనకు కంకి ఏర్పడదు. దీని నివారణకు మనము ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను గనక పొలంలో అక్కడక్కడ అమర్చినట్లయితే దీని ఉధృతిని మనం మొదటి దశలోనే తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేపగింజల కషాయాన్ని కూడా మనము పిచికారీ చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించడమే కాకుండా దీని బారి నుంచి పంటను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సజ్జ పంటలో మనము ఈ కాండపు తొలుచు పురుగును కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ముఖ్యంగా విత్తిన 30 రోజుల నుంచి పంట కోత వరకు అన్ని దశల్లో మనము గమనిస్తూ ఉంటాము. ఇవి మొవ్వు నుంచి బయటకు వస్తున్న లేత ఆకులను తిని ఆకులపై మనకు రంధ్రాలు ఏర్పరుస్తాయి. పిల్ల పురుగులు కాండంలోనికి చొచ్చుకొని పోయి మొవ్వును కొరికి తినివేయడం కూడా చూస్తూ ఉంటాము. కంకులు ఏర్పడిన తరువాత ఆశించడం వలన కంకులు అనేటువంటివి విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనము విత్తిన 35 నుంచి 40 రోజుల్లోపు ఈ కార్బోఫెరాన్ గుళికలను ఎకరానికి 4 కిలోలో మనం కాండపు సుడుల్లో వేసుకుంటే దీని నుంచి పంటను రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. రైతులు తగిన జాగ్రత్తలు పాటించి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు గనక వాడినట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది.
1: చిరుధాన్య పంటలలో ముఖ్యంగా సజ్జ, కొర్ర ఈ పంటలు వేసుకుంటే అటు తిండి గింజలకైతేనేమి ఇటు పశువులకు దానా అంటే చొప్ప విషయంలో అయితేనేమి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పాడి పంట ఉండాలంటే ఈ సజ్జ, కొర్ర ఈ పంటలు వేసుకోవాలి. మరి చిరుధాన్య పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు స్వల్పకాలిక పంటల గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందించారు. నమస్కారం మేడం.
0: నమస్తే సార్.
2: మీరు ఇంతవరకు కొర్ర సాగులో మేలైన యాజమాన్యం, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి ఇడుపూరు రైతు సేవా కేంద్రం ఎంపీఓ శ్రీమతి బి నాగవేణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జీవి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
3: వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుళ్ళు విందామా?

హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాల్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట బంగారు బుల్లోడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడారు, రాజ్కోటి సంగీతం. స్వాతిలో ముందు

చిత్రమంజర్లో తర్వాత వినబోతున్న ఈ పాట అడవిరాముడు ఎన్టీఆర్ది కాదండి, ప్రభాస్ గారు నటించింది. అడవిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్యతో కలిసి పాడుతున్న పాట. సంగీతం మణిశర్మ. ఆరేసుకుపోయి పారేసుకున్నాను.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 8:40 నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే చిత్రమంజరిలో శ్రోతలు మరిన్ని మీకు ఇష్టమైన ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, యువవాణి, యువజనుల కార్యక్రమం.

0: కార్యక్రమంలో ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఏపీఎస్పీ డిసిఎల్లో ఇంజనీర్ పోస్టులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, బ్రీఫ్గా ఏపీఎస్పీ డిసిఎల్ అంటాము, ఇందులో ఖాళీగా ఉన్న ఏఈఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాలు, నియామక సంస్థ పేరు ఏపీఎస్పీ డిసిఎల్ ఫుల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఉద్యోగం యొక్క పేరు ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మొత్తం విభాగాల వారీగా ఖాళీలు, మొత్తం ఉద్యోగాలు 135 ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్ 125, సివిల్ 6, టెలికాం 4 ఉన్నాయి. ఎలక్ట్రికల్కి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ అభ్యర్థులకు మంచి అవకాశం, 125 పోస్టులు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇక విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా జీత భత్యం వివరాలు, ప్రొబేషన్ పీరియడ్లో 75,000 వరకు 2 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల అంతరం పర్మనెంట్ అయిన తర్వాత, రెగ్యులర్ అయిన తర్వాత నెలకి 86,245 రూపాయల నుండి 2,08,915 వరకు ఇస్తారు. వయస్సు 1 జులై 2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 1,000 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూలై నెల అంటే ఈ నెల 20వ తేదీ 2026 సంవత్సరం, గుర్తుంచుకోండి. ఈ నెల 20వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. ఇక ఎంపిక విధానం సిబిటి విధానం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా apvidyutrecruitment.apcfsss.in. మరొకసారి వెబ్సైట్ చిరునామా చదువుతాను, apvidyutrecruitment.apcfss.in. apvidyutrecruitment.apcfss.in. ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక సినిమా పాట

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
3: మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ చాలా బాగుంటుంది, చేయండి.
4: నేను
1: డాన్సర్? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ వార్తల విశేషాల సమాహారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ముందుగా మొదటి అంశం, కేంద్ర ప్రభుత్వం వారి పిఎం సేతు పథకం దేశవ్యాప్తంగా విస్తరణ. పిఎం సేతు అంటే ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రో అప్గ్రేడెడ్ ఐటీఎస్ అనబడే ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 200 ఐటీఐ క్లస్టర్లకు విస్తరించారు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఐటీఐల ఆధునికీకరణ మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఇంకా యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం. ఈ పథకానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయం 1,237.58 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇక రెండవ అంశం, కొత్త ఈపీఎఫ్ఓ డిజిటల్ పోర్టల్ ప్రారంభం. ఈపీఎఫ్ఓ ఫుల్ అబ్రివేషను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటారు, దీన్ని షార్ట్కట్లో ఈపీఎఫ్ఓ అంటారు. ఉద్యోగుల పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఒక క్రొత్త పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, క్లెయిమ్ ట్రాకింగ్ మరియు ఉపసంహరణ వంటి పనులు దీని ద్వారా వేగవంతం అవుతాయి. ఇక తర్వాతి అంశం, భారత ప్రధాని ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల పర్యటన. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జరిపిన ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల పర్యటనలో ఇండో పసిఫిక్ సహకారం, వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ఇక న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆక్లాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మావోరి అనబడే తెగవారి సాంప్రదాయ హాకా నృత్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ వందనం చేశారు. ఈ నృత్యం ద్వారా వారు తమ సంస్కృతిని, అతిథి పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం తొలిసారి, అలాగే ఇది చారిత్రాత్మకమని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్యటన భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య, రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. ఇక భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రవేశం. స్వదేశీ స్టైల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ విశాఖలో భారత నౌకాదళానికి కమిషన్ చేసి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన 6 స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఈ యుద్ధ నౌక అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, బ్రహ్మోస్ క్షిపణులు, గగనతల రక్షణ, జలాంతర్గామి, వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలతో సన్నద్ధమైంది. ఆత్మనిర్భర్ భారత్కు ఈ మహేంద్రగిరి ఐఎన్ఎస్ మరొక మైలురాయిగా నిలవనుంది. ఇక తర్వాతి అంశం, భారత ప్రధాని ఇండోనేషియా పర్యటనలో అత్యున్నత పౌర పురస్కారం. ఇండోనేషియా దేశాన్ని భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర

మరొక మైలురాయిగా నిలవనుంది. ఇక తర్వాతి అంశం, భారత ప్రధాని ఇండోనేషియా పర్యటనలో అత్యున్నత పౌర పురస్కారం. ఇండోనేషియా దేశాన్ని భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జూలై నెల 8వ తేదీన సందర్శించారు. ఈ పర్యటనలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, ఇండో పసిఫిక్ సహకారంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశపు అత్యున్నత పురస్కారం అయిన బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అనే బిరుదును ప్రదానం చేశారు. ఇక తర్వాతి అంశం, ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవానికి యునెస్కో గుర్తింపు. జూలై 7వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవాన్ని యునెస్కో అధికారికంగా గుర్తించింది. ఇక తర్వాతి అంశం, ఢిల్లీ ప్రభుత్వం వారి మిషన్ కాయకల్ప్ పథకం ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మిషన్ కాయకల్ప పథకాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తరగతి గదులు, ప్రయోగశాలలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను ఈ పథకం ద్వారా అందించి విద్యార్థులకు సురక్షిత వాతావరణాన్ని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. మరికొన్ని విశేషాలు వినబోయే ముందు ఒక సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు. తెలుసుకుందాం రెండులో. మీరు వింటున్నారు కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ విశేషాల సమాహారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఇక తర్వాతి అంశం, ఉమెన్స్ T20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ తాజా ఎడిషన్ను ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. లార్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండును ఓడించి అసీస్ రికార్డు స్థాయిలో 7వసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. కీలక ప్లేయర్లు అయిన బెత్ మోని 64 పరుగులు, ఫోబ్ లిచ్ఫీల్డ్ 48 పరుగులతో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా ఈ మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 22.13 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. ఇంకా తర్వాతి అంశం, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ మార్కెట్లోకి విడుదల. భారతదేశంలో అవిక్లీ అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వారానికి ఒకసారి మధుమేహానికి తీసుకునే బేసల్ ఇన్సులిన్ను నోవో నార్డిస్క్ అనే సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది డయాబెటిస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక తర్వాతి అంశం, కర్ణాటక రాష్ట్రం గుండ్లాపేట ప్రాంతంలో థోరియం నిక్షేపాల గుర్తింపు. జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 9 జూలై 2026 కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లపేట తాలూకాలో థోరియం నిక్షేపాలు కలిగిన ఖనిజాన్ని గుర్తించారు. ఈ ఖనిజ నిక్షేపాలు సుమారు 700 ఎకరాల మేర ఉన్నట్లు గుర్తించి మ్యాప్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, తిరుపతి జిల్లా గొట్టిపోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ 2026 జూలై 6 ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయాన్ని కూడా పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా గుర్తించింది. ఇక బీసీ స్కాలర్షిప్ల నిధుల విడుదల. బ్యాక్వర్డ్ క్లాసెస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల బకాయిల చెల్లింపుల కోసం 2024-26 సంవత్సరానికి గాను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13.06 కోట్లను విడుదల చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ అమిత్ గార్గ్ జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీకి నూతన డైరెక్టర్గా నియమించబడ్డారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి కార్యక్రమంలో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ విశేషాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువ వాణి యోజనల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఇక వివరాలు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరు పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఈరోజు ఆక్లాండ్లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య ఒప్పందం కుదిరింది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు, సమాచార మార్పిడిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న చర్చలు ఫలించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ, లక్సన్ హర్షం వెలిబుచ్చారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తద్వారా ఇరు దేశాల వ్యాపార పారిశ్రామిక రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. ये आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. हम 2030 तक द्विपक्षीय व्यापार को दोगुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है.
0: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, పారదర్శకత, సంపద వృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాలని భారత్, న్యూజిలాండ్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని ఈరోజు భారత్కు తిరిగి పయనమయ్యారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. వియత్నాంలో ఈరోజు భారతీయ పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెంది ఉంటారని వియత్నాం మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 21 మందిని రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు 4 సిబ్బందితో కూడిన స్పీడ్ బోట్ ప్యూకోక్ ద్వీపంలో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వియత్నాంలోని పూక్వక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడ్డ ఘోర ప్రమాదంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, వియత్నాం ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హాచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రవాస భారతీయ సమాజమే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో పాటు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావడం ఇరు దేశాల బంధానికి ఉన్న బలమైన రాజకీయ మద్దతుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తనకు అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లక్సన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ను తమ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బలమైన స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రాజెక్ట్ 17A శ్రేణికి చెందిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ INS మహేంద్రగిరి నౌకను కేంద్ర మంత్రి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ సవాళ్ల

0: తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కేవలం ఏడాదిన్నర కాలంలోనే 6 అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం మన దేశ నౌకా నిర్మాణ సామర్థ్యానికి, వేగంగా ఎదుగుతున్న రక్షణ పారిశ్రామిక రంగానికి నిదర్శనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక నిలువెత్తు సాక్ష్యమని, ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగించామని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా అవతరించిందన్నారు. ప్రకృతి విపత్తుల్లో మానవతా సహాయం అందించడంలో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: आज के समय में मैरिटाइम सिक्योरिटी, इकोनॉमिक सिक्योरिटी दोनों को अलग अलग करके नहीं देखा जा सकता. समुद्र हमारे सिक्योरिटी के साथ साथ हमारे व्यापार, हमारी एनर्जी सिक्योरिटी और हमारी इकोनॉमिक प्रोग्रेस की भी मैं मानता हूं कि एक लाइफ लाइन. पूरी दुनिया की निगाहें इंडो पैसिफिक रीजन पर. हमारे प्रधानमंत्री जी ने इसके लिए एक विजन दिया है, महासागर. भारत इस पूरे इंडो पैसिफिक रीजन में एक नेट सिक्योरिटी प्रोवाइडर के रूप में, एक भरोसेमंद साथी के रूप में उभरा है.
0: వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతరం గ్రంథాలయాలతో అనుబంధాన్ని పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయప్రకాష్ నారాయణ్ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశాన్ని, ప్రజలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతి, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రంథాలయాలు ఒక శక్తివంతమైన సాధనమన్నారు. సమగ్ర స్థిరమైన దేశాభివృద్ధికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. కాన్పుకు కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉన్నప్పుడే కుటుంబాలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని స్పష్టం చేశారు. నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు మాతృ శిశు మరణాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రానికి వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం నెమ్మదించిందని వెల్లడించింది. హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన రక్షణ పారిశ్రామిక రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పూణె, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ కారిడార్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న T20 సిరీస్లో భాగంగా చివరిది 5వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆకాశవాణి ఎఫ్ఎం 101.5 మార్కాపురం కార్యక్రమంలో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చెన్నకేశవరెడ్డి చిత్ర

చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడుతున్న పాట వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. హాయ్ హాయ్ నచ్చావోయ్ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజర్లో తర్వాత వినండి. మర్యాద రామన్న ఈ చిత్రం కోసం రఘు కుంచే గీతామాధురితో కలిసి పాడుతున్న పాట చైతన్య ప్రసాద్ సాహిత్యానికి కీరవాణి స్వరాలు కూర్చారు రాయే రాయే రాయే సలోని పాట.

0: fun and fill it up with lead.
1: Who let Raya?
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: 101.5 మెగాహెడ్స్ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరిలో ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ గీతం విక్రమార్కుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీతతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో పాడుతున్న పాట జుమ్జుమ్ మాయా.

చిత్రమందిర్లో చివరిసారిగా వినండి. మిర్చి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ గీతామాధురి కలిసి పాడుతున్న పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

చిత్రమంజరి ఫిలిం గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మధుర గీతాలు పాత చిత్రంలోని మెలోడీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమ్నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్న పాట. ఆత్రేయ సాహిత్యం కెవి మాదేవన్ సంగీతం.

మధుర గీతాలు వింటున్నారు, తర్వాత బ్రతుకు తెరువు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

మధుర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 10 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి హై నమస్కార్. సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ మే ఆప్కా స్వాగత్ హై. ఆజ్ కే కార్యక్రమ మే ప్రస్తుత హై డాక్టర్ రామవరపు మాధురి దేవి కా కర్ణాటక శైలి మే వీణా వాదన్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. టునైట్ వి ప్రెజెంట్ అ వీణా రిసైటల్ ఇన్ కర్ణాటక స్టైల్ బై డాక్టర్ రామవరపు మాధురి దేవి.
1: డాక్టర్ రామవరపు శరత్ బాబు और श्रीमती विजयलक्ष्मी की बेटी डॉक्टर आर माधुरी देवी ने वीणा वादन की शिक्षा अपनी माताजी वीणा गुरु श्रीमती रामवरपु विजयलक्ष्मी के पास प्राप्त की. आपने संगीत की बारीकियां सुप्रसिद्ध वीणा विद्वान डॉक्टर ई मणि शंकर शास्त्री से सीखी. मनोधर्म का पालन करते हुए वीणा पर लयबद्ध तरीके से